ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకి నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ మాసం 11వ తేదీ గురువారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 53 నిమిషాల 34 సెకండ్లు.

నిలయంలో సమయం సరిగ్గా 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. దేవేంద్ర త్రిపాఠి. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली स्थित राष्ट्रपति भवन सांस्कृतिक केंद्र में नीति आयोग की शासी परिषद की 11वीं बैठक की अध्यक्षता करेंगे. विकसित भारत 2047 के लिए प्रधानमंत्री के दृष्टिकोण के अनुरूप इस वर्ष की बैठक का विषय है विकसित भारत 2047 के लिए

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగలమయం. ఈరోజు మనం క్షేత్రదర్శన్లో మహబూబ్ నగర్ జిల్లాలోని అమ్మాపూర్ గ్రామంలో స్వయంభూగా వెలిసినటువంటి కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుందాం. కలియుగ దైవం శ్రీనివాసుడు ఎక్కడ కొలువైనాడు అంటే టక్కుమని మనం చెప్పే సమాధానం ఏడుకొండలపైన అని. మరి తిరుపతిలో అని ఎవరైనా సమాధానం చెప్తారు. సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుడు ఇందుగలడందు లేడని సందేహం వలదు అని పురాణ వచనం. అలాంటి దేవదేవుడు లేని చోటంటూ ఈ విశ్వంలో ఎక్కడుంటుంది చెప్పండి. మరి శ్రీనివాసుడు కొలువైన తిరుపతిలాగే మన తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన క్షేత్రం శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. మరి అక్కడ విశిష్టతలు ఏంటి, స్వామివారి పురాణ కథలు ఏంటి నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్చితీన బాంధవా.

కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్

క్షేత్ర దర్శిని వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీనబాంధవ. మరి అతి పురాతన ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దేవస్థానం శ్రీ కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి కురుమూర్తి ఆలయానికి చాలా పోలికలున్నాయి. అమ్మాపూర్ గ్రామ సమీపంలో ఏడు కొండల మధ్య లక్ష్మీ సమేతంగా స్వయంభూగా వెలిసిన స్వామివారు పేదల తిరుపతిగా ఇక్కడ మొక్కులందుకుంటున్నారు. మరి పూర్వం కురుమూర్తికి కురుమతి అని పేరు ఉన్నట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. మరి కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహత్యం ఏమిటి అంటే, వెంకటేశ్వర స్వామివారు ఇక్కడికి రావడానికి రెండు రకాల పురాణ గాథలున్నాయి. ఇందులో తిరుపతి నుంచి కురుమూర్తికి కుబేరుని అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికి రావడము, తిరుపతి నుంచి ఇక్కడికి ఉత్తరముఖంగా వస్తున్న సమయంలో సుగంధభరిత నానాఫల పక్షాలతో కనపడిన గుట్టపై స్వామివారు కాసేపు విశ్రమిద్దామనే లక్ష్మీదేవి కోరిక మేరకు ఇక్కడ ఆగినట్లు పురాణ కథ. మరి ఇక్కడ కురు అంటే సంస్కృత పదం చేయు అని, మతి అనగా తలుచుకోవడం అని, అందుకే స్వామికి ఇక్కడ కురుమతి అని పేరున్నట్లు, కాలక్రమేణా అది కురుమూర్తిగా పేరుగాంచి స్థిరపడిపోయినట్లు పూర్వీకులు మనకు చెప్తారు. దాదాపుగా 900 సంవత్సరాల నుండి స్వామివారు ఇక్కడ పూజలు అందుకుంటున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. మరి కురుమూర్తి ఆలయ వివరాలు ఏంటి, నిర్మాణం ఏంటి, ఏం జరిగింది నేను చెప్తాను, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9.
1: క్షేత్రదర్శిని వింటున్నారు వందనంలో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి క్షేత్రదర్శనిలో మనం కురుమూర్తి దేవస్థానం క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఆత్మకూరు పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన 7 కొండలపై ఉన్న కురుమూర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానం క్రీస్తు శకం 1268 ప్రాంతంలో ముఖ్యర వంశ మూలపు పురుషుడైన గోపాలరాయుడు నిర్మించాడట. 1350లో చంద్రారెడ్డి దీన్ని అభివృద్ధి పరిచారట. మరి సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించి ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలు తెచ్చారట. 1870లో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారట. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల ఊరేగింపు అంటే పాదుకల ఊరేగింపు ప్రధాన ఘట్టం. ప్రతి సంవత్సరం

అత్యంత వైభవంగా జరుగుతుందట. మరి 1999లో కొత్తగా మండపం ఏర్పాటు చేశారట. ఇక్కడ ప్రతి ఏట బ్రహ్మోత్సవాలు స్వామివారికి కన్నుల పండుగగా నిర్వహించి హంసవాహనంపై స్వామివారిని ఊరేగించి భక్తులందరికీ దర్శనం ఇప్పిస్తారట. మరి మరొక విశేషం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమల తిరుపతిలో ఎలాగైతే 7 కొండలు ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే స్వామివారి నడుమ మనకు 7 కొండలు దర్శనమిస్తాయట. అవేంటి అంటే శేషాద్రిగట్టు, ఏకాద్రిగట్టు, కోటగట్టు, ఘనాద్రిగట్టు, భల్లుకాద్రిగట్టు, పతకాద్రిగట్టు, దైవతాద్రిగట్టు అనే 7 కొండల్లో దేవతాద్రి అని పిలిచే దేవరగట్టుపై కురుమూర్తి వెంకటేశ్వర స్వామి కొలువై విరాజిల్లుతూ భక్తుల పాలిటి కొంగు బంగారంగా ఇక్కడ స్వామివారు దర్శనమిస్తున్నారట. మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం, వెంటనే ఉండండి. ఇది FM రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

కురుమూర్తి క్షేత్ర విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి తిరుమలకు కురుమూర్తికి పోలికలు చాలా ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదా. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి కురుమూర్తికి చాలా పోలికలు ఏంటి అంటే, తిరుపతి క్షేత్రంపై మేరు పర్వత పుత్రుడైన ఆనందగిరిపై శ్రీనివాసుడు వెలిసి ఉన్నాడని పురాణాలు చెబుతాయి. శ్రీ కురుమూర్తి కొండలు ఆనందగిరిలో భాగమేనని, అక్కడ వెలిసిన స్వామివారు ఇక్కడ వెలిశారని స్థల పురాణంలో చెప్పబడింది. మరి తిరుపతిలో విఘ్నేశ్వరుని విగ్రహం ఎక్కడా మనకు దర్శనం కనపడదు, కురుమూర్తిలో కూడా లేదు. వెంకటాచలంతో స్వామి నిల్చున్న భంగిమలో ఉండగా కురుమూర్తిలో కూడా స్వామి అదే భంగిమలో స్వామివారు మనకు దర్శనమిస్తారు. మరి తిరుమలకు మెట్లపై వెళ్లేప్పుడు శ్రీపాద చిహ్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా రవాణా సౌకర్యాలు అలాగే ఉంటాయి. మరి కురుమూర్తి స్వామి దేవస్థానానికి చేరుకోవడానికి బస్సు రైలు సౌకర్యం జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి మహబూబ్ నగర్ నుంచి దేవరకద్ర కౌకుట్ల మీదుగా కురుమూర్తి చేరుకోవచ్చు. ఇది కురుమూర్తి వెంకటేశ్వర స్వామి క్షేత్ర విశేషాలు.

0: FM Rainbow 101.9.
1: హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మన ఆరోగ్యాల విషయాల గురించి మాట్లాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉండడమే ఇప్పుడు నిజమైన సంపద. సంపదను కోల్పోయినా కూడా ఎలాగోలా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి మనకు అనారోగ్యం వస్తే మళ్ళీ ఆరోగ్యవంతులుగా అవ్వడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఇవాళ రేపు. అందుకు సరైన వ్యాయామం, ఇంకా వేలకు ఆహారం తీసుకోవడం, మనసు పెట్టి మరీ క్రమశిక్షణగా శరీరం వ్యాయామాలను చేయడం, మన శరీరాన్ని కాపాడుకోవడమే మనకు నిజమైన సంపద. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

7:24 స్టూడియో క్లాక్ లో టైం. హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీన బాంధవ. ఎవ్రీడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది డిఫరెంట్గా ప్రతిరోజు ఇడ్లీ పూరి దోశ ఇంకా ఇంట్లో మైసూర్ బజ్జీ ఇంకా ఏంటి పెసరట్టు ఇలాంటివన్నీ రోజు చేస్తుంటాం కదా. అవి కాకుండా రోజుకు మనం డిఫరెంట్గా మనం మొలకెత్తిన గింజల్ని మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కనుక చేర్చుకుంటే ఇది చాలా చాలా మంచి ఆరోగ్యాన్ని, మంచి శక్తిని, మంచి విటమిన్లని, ప్రోటీన్స్ని, ఇంకా ఖనిజాలని, మన జీర్ణ క్రియని మెరుగుపరచడంలో చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మనకి ఎట్లాంటి రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. మరి మొలకెత్తిన గింజల్లో పోషక విలువలు కూడా సాధారణ గింజల కంటే చాలా ఎక్కువగా ఉండి ఇవి శరీరానికి మంచి శక్తిని ఇస్తాయట. కాబట్టి మనం రోజు తీసుకునే టిఫిన్స్ కన్నా కూడా మార్నింగ్ సెషన్లో అవి తీసుకోవడం చాలా బెటర్ అనేది నిపుణుల మాట. ఏమంటారు, వింటూనే ఉండండి.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: 101.9.
1: సెవెన్ 44 స్టూడియో క్లాక్లో టైం. మీరు వింటున్నారు హెల్దీ మార్నింగ్స్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీని బాంధవ. అవును, ఫుడ్ టేస్టీగా ఉంది. మీకు వంకాయ కూర్మా అన్నా, బిర్యానీ అన్నా, చికెన్ అన్నా, మటన్ అన్నా, ఇంకా కొత్తగా పెట్టిన పచ్చళ్ళన్నా చాలా చాలా ఇష్టం. నిజమే, ఇష్టం పరిమితులు దాటి పర్యవసానాలు ఆసుపత్రి వరకు వెళ్ళి బిల్లు జేబుకు చిల్లు పడితే మాత్రం అది మంచిది కాదు. ఏంటి ఎందుకు అంటే, ఇష్టం వచ్చినట్టుగా తిని ఆ తర్వాత శరీరాకృతి మారింది అని అప్పుడు జిమ్ల చుట్టూ, యోగా కేంద్రాల చుట్టూ తిరుగుతూ, లేదంటే పార్కుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడి నడవడం, అప్పటికీ అవ్వక ఆసుపత్రిలో అజీర్తని, కడుపులో గ్యాస్ అని ఏవేవో టెస్టులు చేస్తే గానీ అర్థం కాదు, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది అని అప్పుడు అబ్బో అమ్మో అంటాం. కానీ తినేటప్పుడు కాస్త మన శరీరాన్ని, మన నాలుకని మనం మహద్దులో పెట్టుకుంటే సరిపోతుంది అనే చిన్న లాజిక్ మిస్ అయిపోయి చేసేదంతా చేసి ఆ తర్వాత మనం బాధపడతాం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కమింగ్ అప్ బుగ్గి మందారమా.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ ఎల్లప్పుడూ దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలు అందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత

ఇంతకు అత్యధిక కాలం ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలవడంతో ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సామాజిక మాధ్యమ పోస్టులో అమెరికా అధ్యక్షుడు తన మిత్రుడైన ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆయన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భారత నౌకాదళం కోసం గరిష్టంగా 70% స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన 20 ఎన్హాన్స్డ్ క్యాపబిలిటీ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జామర్ల కొనుగోలు సంబంధించి రక్షణ శాఖ నిన్న 449 కోట్ల రూపాయలు విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. 2027 వరకు మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయంగా ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజ్యసభ అభ్యర్థిగా టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టు ద్వారా న్యాయ పోరాటం చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదని, అది ఒక నిరుపేద కుటుంబ జీవితాన్ని మార్చే అద్భుత కార్యక్రమమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు వాయువు భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 5 నుండి 7 రోజుల్లో వాయువ్య దేశ ఈశాన్య ప్రాంతంలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: సందమామ లాంటి మోము నువ్వు పువ్వు లాంటి ముక్కు దొండపండు లాంటి పెదవి కలుపు పూల వంటి కళ్ళు జామపండు లాంటి బుగ్గ బెల్ల ముక్క లాంటి గడ్డం వలపు శంఖమంటి కంఠం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనకనెందుకున్నావే జడా.
2: బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు జుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముత్తులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నావు.

FM Rainbow 101.9. ఎయిట్ టెన్ స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇంకా పిల్లల తల్లిదండ్రులందరూ కూడా హడావిడి హడావిడి. ఏంటి అంటే, ఒకవైపు స్కూల్ బ్యాగ్స్ తీసుకురావాలి, స్కూల్ డ్రెస్ తీసుకురావాలి, స్కూల్ బుక్స్ తీసుకురావాలి, షూ తీసుకురావాలి, టై కొనుక్కురావాలి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఖచ్చితంగా బ్యాగ్ మాత్రం మార్చాల్సిందే, ఎందుకంటే నేను అదే బ్యాగ్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను నాన్న. 1 ఇయర్ నుంచి అదే బ్యాగునమ్మా అని ఇంట్లో మనకి షంటింగ్స్ లేకపోతే రిక్వెస్ట్లు లేకపోతే ఇంకా ఆర్డర్స్ కూడా ఏమంటారు, ఏది ఏమైనా కూడా తల్లిదండ్రులందరూ బిజీ బిజీగా ఉన్నారు. ఇంకా స్కూల్స్ ఓపెన్స్ అవ్వబోతున్నాయి కాబట్టి ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికి కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

8:27 స్టూడియో క్లాక్ లో టైం. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. కొత్త కాలేజీలు, కొత్త కోర్సులు, కొత్త ఫ్రెండ్స్, కొత్త జర్నీ అండ్ కొత్తగా హాస్టల్కి వెళ్ళడము. ఇంకా ఇన్ని రోజులు రోజు స్కూల్కి వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాలేజ్ అనేది ఇంకో కొత్తగా ప్రక్రియ లైఫ్లోకి స్టార్ట్ అవ్వబోతుంది చాలామందికి. అండ్ ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా ఇప్పుడు

అండ్ కొత్తగా హాస్టల్కి వెళ్ళడము, ఇంకా ఇన్ని రోజులు రోజు స్కూల్కి వెళ్ళి రావడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కాలేజ్ అనేది ఇంకో కొత్తగా ప్రక్రియ లైఫ్లోకి స్టార్ట్ అవ్వబోతుంది చాలామందికి. అండ్ ఈ ఫస్ట్ ఇయర్ పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్న కొత్త పరిచయాల వల్ల వాళ్ళకి అంటే మంచి చెడులు అనేది కూడా ఇంట్లో తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి నేర్పించి, ఇది అవసరం ఇది అనవసరం, ఇగో ఇలా చేయి, ఇగో ఇలా టైం చూసుకో, ఇలా టైం డిసిప్లిన్ మెయింటైన్ చేయి, ఈ టైంలో ఇలా ఉంటే నీకు బెటర్, దీనివల్ల నీకు అన్ని మంచి జరుగుతాయి అని ఇంట్లో ఎప్పటికప్పుడు మైండ్ వాష్ చేయండి. అండ్ వాళ్ళని ప్రతి ఒకవేళ హాస్టల్లోనే మీరు వేసి వస్తే కనుక ప్రతి సండే వెళ్ళి ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏం చదువుతున్నావు, ఏం చదివావు, ఎన్ని హోంవర్క్స్ ఉన్నాయి, అన్ని కంప్లీట్ చేసావా లేదా, నువ్వు క్లాస్లో బాగున్నావా లేదా, ఎవరెవరు నీతో బాగున్నారు, ఇలాంటి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు కనుక్కోవడం కూడా బెటర్. ఏమంటారు, వెంటనే ఉండండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: 101.9.
1: స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ దీనబాంధవ. మనం బయట తిరిగేటప్పుడు ఇంకా ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి నెమ్మదిగా ఎంటర్ అవుతున్నాం కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకంగా ఈ సమయంలోనే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రకృతి కొంచెం టర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ఏ పనులు చేసినా కొంచెం జాగ్రత్తగా వేడివేడి భోజనం తీసుకోవడం కాడి నుంచి మొదలుకొని మనం వ్యాయామం చేసే విషయాన్ని నుంచి మొదలుకొని ఆరోగ్యంగా ఉండడానికి తగిన నిద్ర అవసరం అనే విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సరైన ఉద్దేశంతో ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా తెలుసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో 25 కోట్ల పైగా ప్రజలు పేదరికం నుండి బయటపడటం ప్రభుత్వ విధానాలు దిశ సరైనవని నిరూపిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. వరుస పర్యాయాల్లో అత్యధిక కాలం పనిచేసిన ఎన్నికైన ప్రధానమంత్రిగా నిలిచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజలు అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజలచే ఎన్నికైన ప్రధానమంత్రిగా 4399 రోజుల నిరంతర సేవతో 4399 రోజుల పాటు నిరంతరంగా పనిచేసిన మాజీ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించారు. హైదరాబాద్కు ఎంత పేరు వచ్చిందో భారత్ ఫ్యూచర్ సిటీ కూడా అదే స్థాయిలో కాలుష్యరహిత నగరంగా రాణించేలా తీర్చిదిద్దుతామని, ఈ నగరం భవిష్యత్తుకు దిక్సూచిగా విరాజిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. దీన్ని రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో ఒక కీలక ముందడుగ్గా ఆయన అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్లో విడుదలవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా

విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన జోగులాంబ గద్వాల్ జిల్లాలోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ ఋతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 3-4 రోజుల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 10 గంటలకు వింటారు.

0: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే దీని బాంధవ. స్టూడియో క్లాక్ లో టైం సరిగ్గా 9:09. ఏం ఎంజాయ్ చేసినా కూడా ఈ 2-3 రోజులే. అండ్ ప్రత్యేకంగా పిల్లలందరూ ఇప్పుడే ఇంకా అమ్మమ్మ ఇంటి నుండి, మేనత్త ఇంటి నుండి, బాబాయిల ఇంటి నుండి, ఫ్రెండ్స్ ఇంటి నుండి అట్లా ఇంటికి వస్తూ ఉంటారు. ఇది కంప్లైంట్స్ కాలం బాస్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే పిల్లలు వచ్చేసి అక్కడ అమ్మమ్మ ఇలా అన్నది, నాన్నమ్మ ఇలా అన్నది, తాతయ్య ఇలా అన్నాడు, నిన్నే తిట్టారు, నీ మీదే అన్నీ అలా ఇలా అని ఏమైనా చెప్పినట్టయితే కనుక మీరు దయచేసి వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే నువ్వు సైలెన్స్గా ఉండు. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి వెళ్ళావు, అక్కడ ఎంజాయ్ చేసి మాత్రమే రావాలి అంతేగాని అక్కడి నుంచి కంప్లైంట్స్ ఏవి తేవద్దు. ఏదైనా సర్దుకొని ఉండాలి. అక్కడ ఏం జరిగినా కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే తప్ప ఇక్కడ నాన్నకు చెప్పడము, అమ్మకు చెప్పడము, లేదంటే నాన్నమ్మకు చెప్పడము, ఇంట్లో వాళ్ళకి చెప్పి గొడవలు పెట్టించడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే అది నీ క్యారెక్టర్ కాదు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు చాలా మంచి అమ్మాయివి అని బుజ్జగించి విషయాలు చెప్పి మనం అలాంటి పరిస్థితులు ఏవైనా ఎదుర్కొన్నట్టయితే గనక, ఎదుర్కోబోతే గనక ఖచ్చితంగా అవి మంచి వైపే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మంచి మాత్రమే పిల్లలకు నేర్పించాలి, మంచి మాత్రమే మనం అనుభవించాలి. ఏమంటారు వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

9:25 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. రోజువారీ పనులని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఒక రోజుకి అది చెయ్యలేనంత పనైపోతుందంట. బట్ మనం ఏం చేయాలి అంటే, రోజు ఏం చేస్తున్నాము, ఎంత చేస్తున్నాము, ఎంత చేయాలి, ఎంత చేస్తే ఈరోజు పని గడిచిపోతుంది అండ్ రేపటికి ఎంత మిగులుతుంది, రేపు ఎంత చేయాలి అనేది ప్రణాళికాబద్ధంగా వారం రోజులు మన టైం వేసుకున్నట్టయితే గనక మనం చేయాల్సిన దాంట్లో ఎలాంటి అలసత్వం లేకుండా మనం ప్రయత్నం చేస్తే బెటర్. అండ్ ఇంకొకసారి ఏంటంటే, కొన్నిసార్లు రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అనే పోస్ట్ పోన్ ఏదైతే చేస్తామో అది ఖచ్చితంగా ఇంతింతై వటుడు ఇంతై అన్నట్టుగా చాలా పెరిగిపోయి అది ఒక కుప్పలా కనపడుతుంది. ఏ పనైనా కూడా, అది ఇంటి పని అయినా, ఆఫీస్ పని అయినా, లేదు బయట పనులైనా, కార్యక్రమాలైనా, ఏవైనా. అందుకే ఒక షెడ్యూల్ వేసుకొని షెడ్యూల్ ప్రకారంగా ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేస్తాను, ఈ టైంకి ఇది అయిపోతుంది అనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే బెటర్. ఏమంటారు, వింటూనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: 101.9.
1: నైన్ 36 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం ఒక్కరమే ప్రయాణించాల్సిన అవసరం లేదు బ్రోస్, ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు, మనతో ప్రయాణించే వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గమ్యాలకి క్షేమంగా చేరుకోవాలి అంటే నువ్వు నీ ప్రయాణాన్ని సురక్షితంగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయో అవన్నీ పాటించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మనం ఒక్కరం మాత్రమే కాదు వెళ్ళేది, మనతో పాటు మన కుటుంబం. మన కుటుంబం అంటే ఇంట్లో వాళ్ళు కాదు, మొత్తం సమాజం అంతా మన కుటుంబమే. సో మనం క్షేమంగా ఉండడమే కాదు, వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి అని కోరుకొని మనం ముందుకు అడుగు వేయడం అండ్ మన ట్రావెల్ని తీసుకువెళ్ళడం బెటర్ ఏమంటారు. అంతేగాని నేను మాత్రమే క్షేమంగా వెళ్ళానా లేదా అనే పరిస్థితుల్లో మనం వెళ్తే ఇతరులని ఖచ్చితంగా మనం ఇబ్బంది పెట్టినట్టే. ఏమంటారు వింటనే ఉండండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: 9:48 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు వైబ్రెంట్ హైదరాబాద్, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి నెక్స్ట్ ఆర్జే వచ్చేసింది. ఆర్జే నిధి, హాయ్ మా.
1: గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ ఫైన్.
0: గుడ్ మార్నింగ్ సార్. అమ్మా దేవుడా, ఎలా ఉంది వెదర్? ఎలా ఉంది బయట? అసలు
1: నిన్న అంత వర్షాలు పడ్డా, వెదర్ అంతే వేడిగా ఉంది బయట.
0: ఓకే, సో ఇంకా ఎండాకాలమే ఇబ్బంది పెడుతుంది అంట.
1: ఇంకా ఎండాకాలం, వర్షం పడ్డాక ఇంకా వెదర్ చాలా హ్యూమిడ్ అయిపోయి చాలా ఇబ్బందిగా ఉంది.
0: రైట్, ఎట్లా చాలా అంటే ఎనర్జెటిక్ గా సాంగ్స్ అన్ని తీసుకొని వచ్చేసింది మీకోసం. చాలా పెద్ద లిస్ట్ పట్టుకొని వచ్చింది నిధి. రైట్ నిధి, ఏంటి పరిస్థితి, ఏం చేయబోతున్నావు, ఏం జరుగుతుంది నెక్స్ట్ షో?
1: నెక్స్ట్ షోలో ఇవాళ నా దగ్గర చాలా కబుర్లు ఉన్నాయి మాట్లాడడానికి, చాలా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాను నేను నెక్స్ట్ షోలో.
0: సూపర్. సో అదన్నమాట, నిధి వచ్చేసింది, చాలా చాలా కబుర్లు ఉన్నాయంట చెప్పడానికి, రెడీగా ఉండండి మరి అవన్నీ వినడానికి. అంతే కదా?
1: అంతే అన్న.
0: రైట్, వింటూనే ఉండండి, ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: రెయిన్బో స్టూడియో క్లాక్లో టైం సరిగ్గా 9:55 అవుతోంది. మరి ఇవాళకి సైన్అప్ చెప్పేస్తున్నాడు దీని బాంధవ. మరో షోలో కలుసుకుందాం, వెంటనే ఉండండి. ఇది ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏది ఏమైనా కూడా వర్షం అటు ఎండ రెండు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం ప్రాముఖ్యతను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇంత సుదీర్ఘకాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తాను కల్పించడం ప్రజల పరిణితికి నిదర్శనమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీఏ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. భారత్ మండపంలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఐటీని విరివిగా వాడుకుని ఓటరు నమోదు ప్రక్రియలో పూర్తి పారదర్శకంగా ఎలాంటి తప్పులకు తావివ్వకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రిపబ్లిక్ ఆఫ్ ఘనా పారిశ్రామిక అభివృద్ధికి మార్గనిర్దేశం చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. ఆ దేశ ప్రెసిడెన్షియల్ అడ్వైజర్ అగస్టస్ ఒబుమ్ వాడంటానో నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సచివాలయంలో మంత్రి శ్రీధర్బాబును కలిసింది. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పెండింగ్లో ఉన్న పరిహార చెక్కులను తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ నిన్న సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ ఆర్థిక సహాయము వారి నష్టాన్ని భర్తీ చేయలేదని సంతాపం వ్యక్తం చేశారు. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ కింద 2026-27 సంవత్సరానికి విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో 31వ తేదీలోగా దరఖాస్తులు అప్లోడ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ తెలియజేసింది. సంబంధిత విద్యా సంస్థల నిర్వాహకులు విద్యార్థులకు సకాలంలో సమాచారం అందించి నిర్ణీత గడువులోపు నమోదు పూర్తి చేయించాలని కోరింది. భూసారాన్ని మెరుగుపరచడం, చౌడు నేలలను సాగుకు అనుకూలంగా మార్చడం, వేరుశనగ వరి వంటి పంటల్లో అధిక దిగుబడులు సాధించడం కోసం రైతులు జిప్సం వినియోగాన్ని పెంచాలని వ్యవసాయ శాఖ సంచాలకులు బి గోపి సూచించారు. జిప్సం నేలలోని సోడియం అయాన్లను కాల్షియంతో మార్పిడి చేసి నేల గట్టిపడకుండా గుల్లగా మారుస్తుందని, దీనివల్ల నీరు భూమిలో లోతుగా ఇంకి వేర్ల పెరుగుదల పెరుగుతుందని తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్

ప్రాంతీయవార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీటీని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వింటారు.

0: నేను నా మేనల్లుడి ఇంటికి వెళ్ళివచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ప్రజాపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: So yeah, we were talking about Sangeeta Natka Academy Awards. You're listening to Rainbow FM 101.9 with me, your RJ Nidhi. So this year we have 7 eminent personalities unanimously selected for the prestigious Academy Ratna Academy Fellowship Award. Ramal Bharet ji, A.V. Anand ji, Pasumarthi Rattaya Sharma ji and Sudha Rani ji. Pasumarthi Rattaya Sharma ji and Sudha Rani ji both are from Telugu states. They are receiving this Academy Ratna Award, and 108 artists from across the states were selected for Academy Puraskar, and 106 young artists were chosen for the Ustad Bismillah Khan Yuva Puraskar to celebrate next generation excellence, and all of them are going to receive the awards by the president. So this was about Sangeeta Natka Academy Awards. See you all soon after the song. Keep listening to Rainbow FM 101.9 with me, your RJ Nidhi.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని 140 కోట్ల మంది పౌరుల ఆకాంక్షలు ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీఇచ్చారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎప్పుడు దేశ విశ్వాసాన్ని బలపరిచిందని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిన్న జరిగిన ఎన్డీఏ సమావేశంలో 35 రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 75 మంది ప్రతినిధులు పాల్గొన్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం పట్ల ఎన్డీఏ నాయకులు తమ కృతజ్ఞతను వ్యక్తం చేశారని, ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారని నవీన్ పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 30 స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్లోని 433 పోస్టుల భర్తీ ప్రక్రియను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగాలకు ఎంపికైన డాక్టర్ల లిస్టును బోర్డు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న 4 నూతన కార్మిక కోడ్లకు సంబంధించిన రాష్ట్ర నిబంధనల ఖరారు ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 4 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు యజమానుల సంఘాలు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులతో సంప్రదింపులను సమావేశాలను నిర్వహించనున్నాయి. ఈ సమావేశాలు జూన్ 11వ తేదీ నుంచి జూన్ 16, 2026 వరకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న టీ అంజయ్య భవన్లోని కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరుగుతాయని కార్మిక కమిషనర్ తెలిపారు. బొగ్గు గనుల నిర్వహణలో మాత్రమే కాకుండా గనుల మూసివేత అనంతరం పర్యావరణ పరిరక్షణలోనూ అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్న సంస్థగా సింగరేణి మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. వెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ 2 ఓపెన్ కాస్ట్ గన్ని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా విజయవంతంగా మూసివేసినందుకు గుర్తింపుగా గని ప్రారంభ సమయంలో డిపాజిట్ చేసిన సుమారు 40 కోట్ల రూపాయలను వడ్డీతో సహా కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ సింగరేణికి తిరిగి చెల్లించింది. ఆర్థిక సామర్థ్యం, ఉద్యోగ అవకాశాలపై పరిశ్రమ వర్గాల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని నిదర్శనంగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన సభ్య కంపెనీల ద్వారా పశ్చిమ బెంగాల్లో 100,000 కోట్ల రూపాయల పెట్టుబడులను సులభతరం చేయడానికి ప్రణాళిక రచిస్తోంది. ఐసీసీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ అగర్వాల్ నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు మధ్య న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చ జరిగింది. రైల్వే స్టేషన్లో దేశవ్యాప్తంగా అగ్నిమాపక భద్రతా తనిఖీలను ప్రారంభించడం ద్వారా భారతీయ రైల్వే ఒక కీలకమైన అడుగు వేసింది. స్టేషన్ భవనాలు, విద్యుత్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యవసర ద్వారాలు, అగ్నిమాపక పరికరాలతో సహా అన్ని కీలకమైన భద్రతా మౌలిక సదుపాయాలను ఈ తనిఖీల్లో పరిశీలిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hd ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి 3:00 గంటలకు వింటారు.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నమస్తే, హలో ఆదాబ్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి. అమ్మయ్య, రేపటి నుండి పిల్లలు ఫైనలీ స్కూల్కి వెళ్ళిపోతారు అని పేరెంట్స్, అబ్బా రేపటి నుండి స్కూల్కి వెళ్ళాలా అనుకొని పిల్లలు అందరికీ 3 రోజులు ఎక్స్ట్రా టైం దొరికేసింది. బట్ ఈ ఎక్స్ట్రా టైం అనేది స్కూల్ స్టార్ట్ అయ్యాక పొద్దున మాత్రం అస్సలు దొరకదు. అదేంటో, స్కూల్కి బయలుదేరే ముందు పొద్దున ఎంత తొందరగా లేసినా ఒక బ్యాటిల్ ఫీల్డ్ అయిపోతుంది ఇల్లు మొత్తం. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు రిలేట్ విత్ మీ. అలా కాకుండా పొద్దున లేవగానే ప్రశాంతంగా స్నానం చేసేసి హాయిగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి ఎలాంటి తిట్లు తినకుండా బండెక్కి బయలుదేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే, కంగ్రాట్స్ గైస్, యు ఆర్ లిటరలీ లివింగ్ అ డ్రీమ్ లైఫ్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ విషింగ్ ఫర్. ఐ విల్ బీ రైట్ బ్యాక్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: పరిపాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: spectacle as the 2026 FIFA World Cup kicks off tonight at the historic Estadio Azteca in Mexico City. In the opening match, hosts Mexico will take on South Africa in a Group A clash. This edition of the World Cup will be the biggest in history, with an expansion from 32 to 48 teams. The Intermeteorological Department, IMD, has forecast heavy rainfall today in places over Arunachal Pradesh, Assam, Meghalaya, Keralam and Mahe, Odisha, Sub-Himalayan, West Bengal and Sikkim. Rainfall conditions are also expected during the day over the Andaman and Nicobar Islands, Bihar, coastal Andhra Pradesh and Karnataka, Gangetic West Bengal, Konkan and Goa, Tamil Nadu and Northeast India. And with that, we end this news bulletin.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

0: FM Rainbow 101.9.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిసనర్స్. మీరు వింటున్నారు నమస్తే హలవాద బాండ్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ స్మాల్ స్టోరీ టైమ్ టుగెదర్. నేను రీసెంట్గా ఆన్లైన్లో ఒక ఆర్డర్ చేశాను అండ్ అది డెలివర్ అవ్వగానే ఓపెన్ చేసి చూస్తే ద బాక్స్ వాజ్ కంప్లీట్లీ ఎంప్టీ.

ఏంటి? అయితే నేను ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా, ఖాళీ డబ్బా ఫోటోలు పెట్టినా, మెయిల్ చేసినా, హెల్ప్ లైన్కి కంప్లైంట్ రేస్ చేసినా, మా సైడ్ నుంచి అంతా కరెక్టే ఉంది అనేసి మై కంప్లైంట్స్ వేర్ రిజెక్టెడ్. అయితే నేను ఈ ఇన్సిడెంట్ నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఎప్పుడైనా ఆన్లైన్లో ఖరీదైన వస్తువు ఆర్డర్ చేసినప్పుడు దాన్ని ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటే, లైక్ అన్ అన్బాక్సింగ్ వీడియో, దాట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ వైల్ రేసింగ్ కంప్లైంట్స్. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవడం కూడా సేఫర్ ఆప్షన్. వాళ్ళు ముందే పార్సల్ ఓపెన్ చేసి చూసి కుదిరితే అప్పుడు పే చేయడం కూడా ఒక ఫేర్ ఆప్షన్ ఏ. సో ఇది నా సైడ్ నుంచి ఒక స్మాల్ సజెషన్ టు ఎవ్రీ వన్ హూ షాప్స్ ఆన్లైన్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9. మీ ఆర్జే నిధితో.

సో ప్రీవియస్లీ మనం ఆన్లైన్ షాపింగ్ గురించి మాట్లాడాము. వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, యు ఆర్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి ఆన్ ఆర్ ఫేవరెట్ షో నమస్తే హలో ఆదాబ్. సో ఆన్లైన్ షాపింగ్ వచ్చేసి ఎర్లియర్ ఇట్ వాజ్ లైక్ డెలివరీ 2-3 డేస్కి అయ్యేది, బట్ మెల్లిమెల్లిగా అది కాస్త ఇన్స్టెంట్ డెలివరీగా మారి ఇప్పుడు వీ హ్యావ్ అవర్ గ్రాసరీస్ కమింగ్ ఇన్ జస్ట్ 10-15 మినిట్స్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ వర్కింగ్ పీపుల్ కానీ, పీపుల్ హూ కెనాట్ గో అవుట్, మేబీ ఇంజురీ ఉండొచ్చు లేదా ఏదన్నా ఉండొచ్చు. బట్ now we are so dependent on the instant deliveries that oka point lo even if we are able to go out ante man degara chaala time undi bayitiki elli adi konukkon teyadaniki, maybe the store is also very close but aina manam velladam ledhu because we have become lazy due to this online shopping apps. Personally nen kuda ఏమన్నా ఈవెన్ నాకు చిప్స్ కావాలన్నా కానీ నేను ఆన్లైనే ఆర్డర్ చేసుకుంటాను, కానీ వెళ్ళి తెచ్చుకోవడం మానేశాను. బికాస్ ఆఫ్ విచ్ ఐ థింక్ పర్సనలీ నేను కూడా చాలా లేజీ అయిపోతున్నానేమో అనేసి. సో లెట్ అస్ ఆల్ గివ్ ఇట్ అ థాట్ అండ్ లెట్ అస్ ఆల్ ట్రై అండ్ యూజ్ ఇన్స్టెంట్ డెలివరీ యాప్స్ ఓన్లీ వెన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్ రాదర్ దెన్ ఎవ్రీ టైమ్.

ఎప్పుడు కానీ ఏం కావాలన్నా కానీ ఫోన్ తీసేసి అరే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు కదా అని కాకుండా కొంచెం మనం అలా అలా నడుచుకుంటూ బయటికి వెళ్ళేసి దగ్గరున్న స్టోర్ నుంచి సామాన్లు తీసుకొచ్చేస్తే మనకు కూడా యాక్టివిటీ అవుతుంది అండ్ మనకు కొంచెం ఆ లేజినెస్ కూడా తగ్గుతుంది. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ అస్ విల్ ట్రై అండ్ డూ దాట్. కీప్ లిస్నింగ్ అండ్ కీప్ స్మైలింగ్. యు ఆర్ లిస్నింగ్ టు రెయిన్బో ఎఫ్ఎం 101.9 విత్ మీ యోర్ ఆర్జే నిధి.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: મજૂર વર્ગ બહુ છે તો મને એક ગીત ની ફરમાઈશ કરી હતી અને ત્યાં કઈક થાકીને લોકો સાંજે મોજુ કરતા હોય ત્યારે કઈક આવું ગાય.

0: परसों एक तूफान आया था हमारी जगह, आधा हैदराबाद डूब गया था। इसी के बारे में हमारा फोन इन टॉपिक है। मैं आपको इसके बारे में बहुत अच्छे से बोलूंगी जल्द ही हेलो रेनबो पे। तब तक सुनते रहिए रेनबो एफएम 101.9 विथ मी योर आरजे निधि।
1: ఎల్ఐసీ యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ಹಲೋ,
1: हेलो, गुड आफ्टरनून मैडम। नरसिम्हा
0: गुड आफ्टरनून सर।
1: रेड्डी बोल रहा हूँ, प्रेमावती पेट से।
0: जी जी बोलिए, आप आज का टॉपिक सुने हो?
1: जी, प्रेम के बारे में पूछे ना आप।
0: जी, आप क्या कर रहे थे कल जब पूरा हैदराबाद डूब गया था? ऑलमोस्ट
1: हाँ,
0: इतना
1: पर
0: बारिश हुआ
1: सुनसान जो
0: था।
1: गिर रहा, हाँ शाम के
0: जी
1: टाइम में गिर रहा था ना मैडम। हाँ,
0: जी
1: वो मैं शॉप में बैठ के देख रहा था मैडम, पानी ऐसा रोड पे जा रहा था।
0: आप घर में थे या बाहर थे उस वक्त?
1: मैं दुकान में था मैडम, फिर शॉप है
0: अच्छा
1: मेरा, जनरल स्टोर है।
0: अच्छा नाइस नाइस।
1: हाँ, उस टाइम में गिरा नहीं रहता ना मैडम, पानी को देखते हुए मजा लिए। जो बच्चे लोग, जो छोटे छोटे बच्चे, वो पानी में कूद रहे थे, उधर से इधर भाग रहे, इधर से इधर भाग रहे, बचपन याद आ गया मैडम। और
0: सही
1: बच्चे जो
0: है
1: है ना, अपने कागज के नाव बना के छोड़ रहे थे इसके अंदर,
0: जी।
1: और आजू बाजू घरों में से उनके माता पिता होते ना मैडम, ए बच्चे सर्दी होता, वो जाओ वैसा पुकार रहे थे ऐसा।
0: बिल्कुल, अब
1: वो
0: अपने
1: तो
0: बचपन के तरह।
1: हाँ, तो वो अपना बचपना भी याद है, और याद दिलाए सको, आपको बहुत धन्यवाद मैडम।
0: थैंक यू जी।
1: थैंक यू मैडम।
0: हेलो हेलो
2: हेलो हेलो
0: हेलो मैम, आप क्या थोड़ा रेडियो से दूर आके बात करेंगे?
2: हेलो हेलो।
0: हेलो
2: हाँ, मैं मधुलिका बोलूँ।
0: जी, बोलिए, क्या आप टॉपिक सुने हो?
2: जी हाँ,
0: जी
2: मैं तो घर में थी मैडम,
0: अच्छा
2: और करंट भी चले गया था हमारा,
0: हाँ
2: और हमारे घर के बाजू एक स्कूल है, बड़ा मैदान है,
0: अच्छा
2: उसमें इतनी धुएंदार बारिश दिख रही थी कि पूछो ही मत, पूरा ऐसा धुआं धुआं हो गया था जैसा,
0: हाँ
2: बहुत बहुत तेज बारिश थी। मतलब
0: आपको मजा आया या करंट के
2: यही
0: वजह
2: यही
0: से?
2: कोठी पे बहुत मजा आया।
0: बहुत मजा आया।
2: बाहर चेयर डाल लेके हम बालकनी में बैठ के स्कूल में देख रही थी मैं पूरा।
0: जी जी वेरी नाइस।
2: थैंक
0: थैंक यू मैम, थैंक यू।
2: यू। हेलो,
0: हेलो,
2: गुड आफ्टरनून मैम।
0: गुड आफ्टरनून सर।
2: నేను తెలుగులో చెప్తాను.
0: చెప్పండి సార్, మీ పేరు సార్?
2: నా పేరు రమణయ్యమ్మ. నీ పేరు అభిజ్ఞా కదా?
0: కాదు సార్, నా పేరు నిధి సార్
2: నితినే.
0: నిధి.
2: గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
2: ఆయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ సార్.
2: బారిష్ ఎన్ని
0: అవును
2: వాన
0: సార్,
2: వాన
0: నిన్న తుఫాన్ వర్షం పడింది కదా సార్, మీరు అప్పుడు బయట ఉన్నారా, ఇంట్లో ఉన్నారా, ఏం చేస్తున్నారు మీరు అనేసి.
2: అప్పుడు నిన్న సాయంత్రం మేము బయట కూర్చొని ఉన్నాము.
0: ఓకే సార్.
2: మాది విల్లా, విల్లా ఇది.
0: ఓకే సార్.
2: విల్లాలో అరుగులు, చుట్టూ అరుగులు కట్టారు, అరుగులు కూర్చొని చూసాము.
0: ఓకే
2: వాన
0: సార్.
2: వాన వస్తానండి, చాలా సంతోషం అయిపోయింది అమ్మా వాన వస్తానంటే.
0: అవును సార్, చాలా
2: ఎందుకంటే ఈ
0: రోజులకు
2: ఎండలు
0: వచ్చింది.
2: చాలా తర్వాత వచ్చింది,
0: అవును
2: ఎండలు
0: సార్,
2: ఎండలకు ఈ ఉపశమనం జరిగింది. అది
0: అవును
2: ఆ వాన
0: సార్.
2: వచ్చిందాన చాలా ఆనందంగా అయిపోయింది. చాలా మంది బయట మా మనవడైతే ఎగులాడుతున్నాడు, ఇది ఇట్లా ఇట్లా అని వానలో, వానలో కూడా వచ్చినాడు.
0: అవునా
2: ఆ
0: సార్,
2: విధంగా వానను బాగా ఎంజాయ్ చేశాం తల్లి.
0: నైస్ సార్,
2: థ్యాంక్స్ నాన్న, మంచి మంచి పాటలు ఇస్తావు,
0: థ్యాంక్ యూ సార్,
2: వింటా వింటా ఉన్నాము.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్,
2: మరొకసారి దీర్ఘాయుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ సార్.
2: థ్యాంక్ యూ మా.
0: హలో
2: హలో,
0: హలో,
2: నమస్తే మేడం.
0: నమస్తే సార్, ఆప్కా నామ్?
2: మేడం, ఐ ఎమ్ మంగా భాస్కర్, సికింద్రాబాద్ సే బాత్ కరే. కైసా హై మేడం ఆప్?
0: మే ఠీక్ హూ సార్. ఆప్ ఆజ్ కా టాపిక్ సునే హో సార్?
2: సునే సునే, మై
0: సార్,
2: బి మై మేడం ఓన్లీ, నాట్
0: మ్యామ్, సారీ మ్యామ్, సారీ
2: నో
0: మ్యామ్.
2: ప్రాబ్లం, నో ప్రాబ్లం.
0: ఎస్ మ్యామ్.
2: సో బారిష్ ఆయ తో మస్త్ ఎంజాయ్ కర్తే, లేకిన్ బాద్ మే సోచే తో కిత్నా ఘర్ కిత్నా లో లెవెల్ ఏరియా డూబ్ గయా బోల్ కే ज्यादा फील हो गया, लेकिन वो टाइम पे मस्त एंजॉय कर.
0: सही है मैम,
2: आफ्टरनून से नाइट तक पावर नहीं है,
0: वो भी सही है. हाँ
2: पावर नहीं है, लेकिन मेरे पास छोटा ट्रांसिस्टर है, मैं रेन रेडियो लगा के गाना सुन रहे, फिर रेनबो सुन रहे, फिर
0: वेरी
2: लोग
0: नाइस
2: कॉल
0: मैम.
2: करके बात कर रहे थे. मेरा ग्रैंड डॉटर ही प्लेइंग विद चिल्ड्रन फ्रेंड,
0: नाइस,
2: वो पानी में मजा कर लिया, तो देख के बहुत पसंद आ गया,
0: बहुत खुशी
2: बचपन
0: हुई
2: के
0: हमें.
2: याद आ गया.
0: जी बिल्कुल
2: एंजॉय करना, सीजनल
0: सही
2: एंजॉयमेंट.
0: है मैम, बिल्कुल सही है.
2: करेक्ट. थैंक
0: थैंक यू मैम,
2: यू, गॉड ब्लेस यू.
0: थैंक
2: थैंक
0: यू
2: यू,
0: मैम.
2: थैंक यू.
0: सो वो था हमारे लिसनर्स का एक्सपीरियंस, जो कि बहुत ही खूबसूरत था. और मैं भी कल घर में थी, घर में बैठी बहुत एंजॉय

0: सो दैट वॉज दिलबर फ्रॉम सत्यमेव जयती, और हमारे साथ और भी कुछ लिसनर्स जुड़ गए हैं, चलिए उनसे बात करते हैं।
1: हेलो,
0: हेलो,
1: नमस्कार निधि जी.
0: नमस्कार सर,
1: నేను ఓలేటి ప్రభాకర్ మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్.
1: నేను ఇంట్లోని ఎంజాయ్ చేయలేదు, బయట ఎంజాయ్ చేయలేదమ్మా.
0: మరి ఏం చేశారు సార్ మీరు వర్షం పడే టైంలో?
1: నేను హైదరాబాద్, నేను బెంగళూరులో ఉన్నాను కాబట్టి.
0: అయ్యయ్యో, మీకు వర్షమే రాలేదు కదా అక్కడ.
1: కాకపోతే ఇక్కడ కూడా రెయిన్స్ పడుతున్నాయి, బాగానే ఉంది.
0: పడుతున్నాయా సార్ అక్కడ కూడా?
1: ఇక్కడ ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచో పడుతున్నాయి,
0: అవునా
1: కాకపోతే
0: సార్?
1: అక్కడ నేను ఎంజాయ్ చేయలేకపోయాను ఈసారి.
0: అవునండి.
1: అయితే మా ఫ్రెండ్స్ ఫోన్లు చేసి చెప్తూనే ఉన్నారు, బాగా మంచిగా పడింది, వర్షం చాలా చల్లబడింది,
0: సార్,
1: మేమంతా ఎంజాయ్ చేస్తామని చెప్పని ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి నాకు.
0: కానీ మీరు ఎంజాయ్ చేయలేకపోయారేమో
1: నేను
0: ఈసారి.
1: చేయలేను.
0: అవును సార్,
1: థ్యాంక్ యూ ఓలేటి ప్రభాకర్ రావు, నీదికి నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్, నమస్కారం సార్. హలో, హలో, హలో.

0: वेलकम बैक डियर लिसनर्स, वी आर हैविंग अनदर कॉलर विद अस टुडे. चलिए उनसे बात करते हैं. हेलो
1: राधे राधे
0: राधे राधे सर, आपका नाम?
1: బాగున్నాను.
0: మీ పేరు సార్?
1: మురళి అండి.
0: మురళి, ఓకే సార్. ఇవాళ టాపిక్ విన్నారా సార్?
1: అంటే వర్షం గురించి. ఏం అడిగారండి?
0: అవును సార్, మీ మొన్న పడ్డ హెవీ రెయిన్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే? మీరు బయట ఉండేనా, ఇంట్లో ఉన్నారా, బయట ట్రాఫిక్లో ఇరుక్కున్నారా, లేదా ఇంట్లో ఎంజాయ్ చేశారా అనేదే టాపిక్ సార్, మీ ఎక్స్పీరియన్స్.
1: ఓకే ఓకేనండి. అన్నిటికన్నా ముందు నిధి, నిధి అంటే అంత గొప్ప సంపదన్న నిండుగా ఉన్నట్ట అండి. ఇది అంటే మీ పేరు?
0: అవును సార్.
1: ఉండండి, అలానే ఉండండి, అంతే గంభీరంగా అంతే ఐశ్వర్యంగా ఉండండి.
0: థ్యాంక్ యూ సార్.
1: వెల్కమ్ వెల్కమ్. అయితే వర్షం అంటే నాకు వర్షంతోటి చాలా మిక్కిలి సంబంధం ఉందండి, మిక్కిలి స్నేహం.
0: ఓకే సార్.
1: ఎంత మిక్కిలి స్నేహం అంటే నాకు వర్షం పడ్డదంటే నేను వర్షంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా, తడుస్తాను, పూర్తిగా నిలువెల్లా తడవాలని ఇంట్రెస్ట్. ఇంకోటి ఏంటంటే నాది లవ్ మ్యారేజ్. అంటే నేను నా మిస్సెస్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు వర్షం పడ్డం అంటే చాలు, బైక్ తీసుకోవాలి, కూర్చోవాలి, తడుచుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళాలి బైక్. అయితే అదే అదే ఇప్పుడు కూడా సేమ్ అట్లాసంటే అలవాటే ఉంది. మొన్న మీరు పడ్డ వర్షానికి కోసం అడిగారు, అది కూడా చెప్తున్నాను. మొన్న వర్షం పడ్డప్పుడు నేను వర్షం బయటనే ఉన్నానమ్మా, బయటనే ఉన్నా. అది నా కోరిక కూడా, నాకు తడవాలి ఇవ్వాలి అన్నట్టు అనిపించింది. తడిచిన ఆ రోజు కూడా తడిచిన. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్ని తినాల్సింది ఈ శరీరం బాగా వేడికి గురయ్యి చాలా ఇబ్బంది పడ్డది ఆ రోజు. ఆ తొలకరి చినుకులు ఈ శరీరాన్ని ఎంత చల్లబరిచినాయి అంటే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయడం చాలా కష్టం. అయితే నువ్వు ఇవన్నీ అడిగినావు అని మరి వర్షం గురించి ఒక పాట ప్లే చేస్తే బాగుంటది కదా. నీది మోరా నుంచి టిప్పు టిప్పు బర్సా పాలి.
0: హ్యావ్
1: ఎ గ్రేట్ డే.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. హలో
2: हेलो मैडम, मैडम
0: गुड आफ्टरनून. मैम आप थोड़ा रेडियो से दूर आके बात करोगे?
2: हाँ, नमस्ते मैडम.
0: नमस्ते मैम, आपका नाम?
2: आप, मेरा नाम मुमताज है, मैं हसनपेट से बात कर रही
0: हूँ. जी मैम.
2: हाँ, आपका नाम क्या बोले?
0: निधि मैम.
2: हाँ निधि, अच्छा है.
0: थैंक यू मैम. आपका एक्सपीरियंस कैसा रहा बारिश में?
2: मेरे एक्सपीरियंस देखो मैडम, मैं तो ब्लाइंड हूँ, बाहर नहीं जा सकती.
0: अच्छा.
2: गए महीने में बारिश पड़ी थी ना पुल.
0: जी जी.
2: तो हमारे पास हसनपेट में बहुत बर्फ गिरा था. बचपन में भी नहीं देखी मैं उतना बर्फ गिरा था. तो हमारे बड़े भाई दीदी दोनों भी थे.
0: nice.
2: तो बर्फ निकाल के दे दो, लगा खाए भाई खाए बहन खाए. इतना बर्फ गिरा, इतना अच्छे सपोर्ट के थे बर्फ गिरे. बोले खा के इंजॉय, बहुत इंजॉय करे बर्फ को देखते हुए, बारिश को देखते हुए. बहुत मजा आया. मैं तो देख नहीं सकती मगर आवाज सुन के मजा ली.
0: फील भी हो सकते है ना मैम.
2: हाँ मजा ली, आवाज सुन के मजा ली. बहुत अच्छा लगा.
0: बहुत अच्छा लगा मैम आपसे बात करके भी.
2: हाँ तो शुक्रिया. एक गाना प्ले करो ना हमारे लिए भी.
0: जी मैम.
2: तो ये भी अच्छा वाला पुराना कर सकते मैडम जी?
0: हाँ कर दूंगी.
2: कर सकते तो ये अच्छा पुराना वाला प्ले कर दो.
0: जी मैम. जी मैम.
2: शेर खान भाई को भी हमारे तरफ से सलाम.
0: सलाम मैम. थैंक यू.
2: शुक्रिया.
0: शुक्रिया मैम.
3: हेलो. गुड आफ्टरनून मैडम.
0: गुड आफ्टरनून सर, आपका नाम?
3: ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోలీస్ సిటీ మెహర్ బాబా, యూబీఎల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: నమస్కారం సార్. మీరు ఇవాళ టాపిక్ విన్నారా సార్?
3: విన్నాను, వింటానే ఉంటాను. మాకు రేడియో అంటే, రేడియో అంటే దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్న దేవతలు దేవుళ్ళు మీ ఆర్జీలే అండి.

0: యూ సార్, థ్యాంక్ యూ సార్. అయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా
1: మేడం.
0: ఉండే సార్ వర్షంలో?
1: హలో
0: హలో
1: హలో మేడం,
0: హలో సార్.
1: మీరు దేవాలయంలో ఉన్న దేవతలు దేవుళ్ళు మీ ఆజ్ఞలేండి మేడం.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ
1: అంటే రేడియో వింటామండి.
0: సార్
1: అంటే నేను బ్లైండ్ పర్సన్ అండి, డ్యూటీలో ఉన్నానండి.
0: ఓకే సార్.
1: మొన్న 6 o'clock కి 4 నుంచి 6 వరకు వచ్చిందండి వర్షం.
0: అవును సార్, అవును సార్.
1: చాలా మంచిగా వచ్చిందని చల్లబడిపోయిందేమో అనుకున్నాయండి.
0: అవును సార్.
1: కానీ మళ్ళీ 9 తారీఖుకి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి 5:50 వరకు సుమారు 1 గంట వచ్చిందండి.
0: అవును సార్, చాలా
1: కాలం తలబడిపోయింది అనుకున్నాను. కానీ వాతావరణ శాఖ వారు గద్వాల వరకు వచ్చి గద్వాలలో ఆగిపోయి మేఘాలు ఋతుపవనాలు అని చెప్తుంటే అండి, ఈ రోజు ఎండ ఎలా ఉందంటే అండి, ఇక్కడ విపరీతమైన మెయిన్
0: హలో
1: అలా ఉందండి ఎండ.
0: అవును సార్, చాలా ఎండగా ఉంది వర్షం పడుతుంది.
1: అవునండి, చాలా ఎండగా ఉందండి. ఈ ఎండలో మలమల మారుతున్నామండి. కొంచెం నిధులు ఏ ఉన్నాయి అంటున్నారు, మా మురళీ తమ్ముడు కూడా చెప్పాడు కొన్ని నిధులు మాకు కూడా ఇవ్వచ్చు కదండి కాలేజీ.
0: సార్ థ్యాంక్ యూ సార్, మీతో మాట్లాడి
1: థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ మేడం. పోల్చెట్టి మెహర్ బాబా, థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హలో
2: हेलो, गुड आफ्टरनून आदाब निधि जी.
0: गुड आफ्टरनून सर, आपका नाम?
2: जी शेर खान बोल रहा हूँ सर, आपका टामल नगर से. और सभी भाई बहनों को, दोस्तों को, सुनने वालों को मेरा प्यार भरा सलाम आदाब. और दुआ करता हूँ अल्लाह से सबको हमेशा खुश रखे, आबाद रखे, सेहतमंद रखे और हर मौसम इंजॉय करने की नेक तौफीक ने हिदायत दे.
0: थैंक यू सर. आप आज का टॉपिक सुने हो सर?
2: जी जी जी जी. हमारे मुमताज बाजी को भी सलाम है मेरा और मोहम्मद अफजल साहब को भी सलाम है.
0: जी सर,
2: मैं भी ब्लाइंड हूँ निधि जी.
0: ओके सर, आपका एक्सपीरियंस कैसा रहा सर परसों बारिश में?
2: हाँ, बारिश पसंद है मुझे. बारिश का और सर्दियों का मौसम यानी ठंडा मौसम बहुत पसंद है, क्योंकि मुझे गर्मी बहुत होती है, गर्मी से मैं बहुत बेचैन हो जाता हूँ.
0: जी सर, सही है वो बात.
2: तो अभी जो बारिश हुई परसों के रोज तो हुई यहाँ तालाब कट्टा अमल नगर पे, तो
0: जी
2: बस दरवाजे में ठहर के थोड़ा बाहर अंदर बाहर अंदर बाहर होके बहुत अच्छा ठंडक लग रही थी. ठंडी हवाएं चल रही, बारिश के बूंदे, थोड़ा सा बारिश के बूंदों में भीग रहा था, थोड़ा अंदर आ रहा था, थोड़ा भीग रहा, थोड़ा आ रहा था.
0: जी
2: ऐसा बहुत मजा एंजॉय हो रहा था मेरा.
0: नाइस सर,
2: नाइस. और जो बहकती कड़कती धूप और गर्मी थी उससे थोड़ा सुकून मिला, तो बहुत अच्छा लग रहा है. लेकिन यही दुआ है कि अल्लाह हर मौसम में, मतलब ये जो बारिश भी होती है तो ऐसी बारिश हो कि हमको सबको नफा पहुंचे. कुछ बेचारे लोग जगह पे रहते हैं, उनके घर डूबते, किसी के कारोबार का, किसी का कुछ नुकसान होता है. तो बस दुआ करते हैं कि अच्छा मौसम जाए, सभी के लिए राहत हो, सुकून हो.
0: थैंक यू सर, थैंक यू सो मच.
2: और निधि जी, एक गाना है, पुरानी फिल्म है शोर,
0: जी
2: उसमें लता मंगेशकर और मुकेश की आवाज में है, पानी रे पानी तेरा रंग कैसा, ये प्ले कर दे आप तो और
0: जरूर ट्राई करूंगी
2: मौसम का मजा आ जाएगा.
0: जरूर सर, थैंक यू सर.
2: थैंक यू निधि जी, वक्त देने के लिए.
0: सो दैट वॉज द एक्सपीरियंस ऑफ आवर लिसनर्स. और हमारे लिसनर्स काफी एम्पैथेटिक भी है, वो लोग खुद एंजॉय करने से ये भी सोच रहे हैं कि लो लाइंग एरियाज़ के हालत क्या हुए होंगे, विच इज़ वेरी गुड थिंग. बेचारों का घर डूब गया होगा, बट आई जस्ट होप फॉर अ स्पीडी रिकवरी फॉर ऑल ऑफ देम. कीप लिसनिंग टू रेनबो FM 101.9 विथ मी योर आरजे निधि. और आप भी आपके एक्सपीरियंसेस शेयर कर सकते हैं 0402323-0030, 0402323-4821, 0402970-4715 पे. कीप लिसनिंग एंड कीप स्माइलिंग.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి.

0: ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: वेलकम बैक डियर लिसनर्स, मैं हूँ आपकी अपनी आरजे निधि. आप सुन रहे हो रेनबो एफएम 101.9. जी, आज का शो के लिए मेरा समय ख़त्म हो गया है. बहुत अच्छा वक्त गुजारा है आप सब लोगों के साथ. सी यू ऑल अगेन. कीप लिसनिंग एंड कीप स्माइलिंग.

0: FM Rainbow 101.9, musically yours.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో. సమయం 2:01 దాటి 17 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో మీరున్నారు, జస్ని హైదరాబాద్ వింటున్నాము. రైట్, జస్ని హైదరాబాద్లో ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా నేను మీకోసం తీసుకొచ్చిన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో మరి జస్ని హైదరాబాద్ అలాగే డబుల్ కామిటా, దాంతోపాటు తాజా ట్యూన్స్, ఇవన్నీ కూడా అప్ టు 6 o'clock వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయదు, సూపర్ హిట్ సాంగ్తో ఈరోజు అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి FM Rainbow 101.9.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వాళ్ళు సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నాం కదా, గీతాంజలి మీవీ నుంచి ఆ సూపర్ హిట్ పాట విన్నాము. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్ వింటున్నాం. రైట్, సమ్మర్లో వీధిలో చూస్తుంటాం కదా రంగురంగుల స్వీట్ జ్యూస్ లాంటి ఫలూదాను అమ్మే చిన్న చిన్న బండ్లను అందరం చూస్తూ ఉంటాం కదా. సో ఫలుడా పేరు వినగానే వేడిని మర్చిపోయేంత చల్లదనాన్ని, తీయదనాన్ని గుర్తు చేసేటువంటి ఒక డెజర్ట్. అది ఐస్ క్రీమ్ కాదు, అలానే మిల్క్ షేకు కాదు, ఫ్రూట్ సలాడ్ కూడా కాదు, కానీ వీటన్నిటి రుచుల కలయికతో ఉండేటువంటి ఒక స్పెషల్ డ్రింక్ ఫలుదా. తరచుగా అనేక రకాల డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటన్నిటితో కలగలిపి చేసేటువంటి దీని మూలాలైతే 400 BC అని చెప్పేసి గుర్తించారట. అసలు దీని హిస్టరీ ఏంటి, ఇది ఎలా వచ్చింది, మాట్లాడుకుందాం జస్ట్ని హైదరాబాద్లో. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.
3: జస్ట్ నీ హైదరాబాద్ లో ఫలుదా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వింటూనే ఉండేది ఆకాశవాణి FM Rainbow 101.9. రైట్, ఫలుదా. రైట్, సమ్మర్లో అయితే చల్లని, కాస్తంత సాలిడ్గా ఉండేటువంటి డెజర్ట్లకైతే గిరాకీ బాగా ఉంటుందండి. ఫలుదా కూడా సమ్మర్లో చాలా ఇష్టంగా తీసుకునేటువంటి ఒక సాంప్రదాయకమైన రుచికరమైనటువంటి స్వీట్ ఫుడ్ డ్రింక్ అని కూడా అనొచ్చు. సో ఈ మండు టెండల్లో వీధి వ్యాపారులు చిన్న బండ్లపైన ఫలుదాను అమ్మడం చూస్తుంటాం. ఓ రకంగా ఇది శతాబ్దాల నాటిదని నమ్ముతూ ఉంటారు అందరూ. ఈ చల్లని డెజర్ట్ను సేమియాతో కలిపి తయారు చేస్తుంటారు. ఈ ఫలుదాలో సాధారణంగా సేమియా, సబ్జా గింజలు, రోజ్ సిరప్, ఇంకా ఐస్ క్రీము, పాలు, ఇలా అనేక రకాల నట్సు, డ్రై ఫ్రూట్స్ లేయర్స్గా ఉంటాయన్నమాట. ముఖ్యంగా దక్షిణాసియాలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఈ ఫుడ్లో అనేక రకాలు ఉన్నాయండి. ఇంకా దీన్ని ఇష్టమైన పండ్లతో కూడా తయారు చేసుకోవచ్చట. సో చూద్దాం మరి దీని హిస్టరీ ఏంటి, అసలు ఎలా ఇలా మన దగ్గరికి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అంశాల గురించి జస్ట్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరున్నారు జస్ట్ని హైదరాబాద్లో.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9.
1: వింటూ ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్నీ హైదరాబాద్ వింటున్నారు. స్టూడియో కలప సమయం 2:28:52 అయింది. సో మరి ఫలుదా గురించి మాట్లాడుతున్నాం కదా, చరిత్రకారుల ప్రకారం అట దీని స్టోరీ అయితే ఇరాన్లో స్టార్ట్ అయింది. అక్కడ ఫెస్టివల్స్కి ఏదైనా సెలబ్రేషన్ చేస్తున్నటువంటి టైంలో ఈ స్వీట్ని తినేవారనమాట. మొదట్లో అయితే దీన్ని ఫలుదే అని పిలిచేవారట. మొట్టమొదటగా ఫస్ట్ దీన్ని తయారు చేసినప్పుడు గులాబీ నీరు అంటే రోజ్ వాటర్, ఇంకా సేమియా, సో పంచదార మాత్రమే కలిసి ఉండేది. ఇప్పుడైతే రకరకాలుగా అద్భుతమైనటువంటి టేస్టులలో మనకు ఈ ఫలుదా దొరుకుతుంది. ఈ ఫలుదా 16-18వ శతాబ్దాల మధ్య మొఘల్స్ దీన్ని మన దేశానికి తీసుకొచ్చారు. అక్బర్ కుమారుడైన జహంగీర్ మొఘల్ ఆస్థానానికి ఫలుదాని ఇంట్రడ్యూస్ చేసిండొచ్చు అంటున్నారు చరిత్రకారులు. ఈ ఫలుదా రాజదర్బార్లో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినప్పటికీ 20వ శతాబ్దం నాటికి మాత్రం అది హైదరాబాద్లోని అన్ని వీధుల్లోకి కూడా చేరింది. ఇక ఇప్పుడైతే దేశవ్యాప్తంగా అనేక బండ్లపైన రంగురంగుల ఫలుదా సూపర్ టేస్ట్తో అందరినీ అలరిస్తోంది. ఇక భారతదేశంతో పాటుగా నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో కూడా ఫలుదాను బాగా ఇష్టపడుతూ ఉన్నారు. సో మరింత ఇన్ఫర్మేషన్ ఫలుదా గురించి మాట్లాడదాం జస్ని హైదరాబాద్లో. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: డాక్టర్లు
1: ఒక్క శ్రీ చైతన్య నుండి.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకున్నాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
3: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: సూపర్ సాంగ్ అయితే విన్నాం కదా, ఉన్నది ఒకటే జిందగీ మూవీ నుంచి ఆ సూపర్ సాంగ్ విన్నాం. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమాయం. జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు. ఫలుడా గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకప్పుడైతే ఈ ఫలుడా తయారు చేయడానికి చాలా కష్టపడేవాళ్ళట. కొంత టైం తీసుకునేటువంటి ప్రక్రియ అన్నమాట ఇది. పాలను చిక్కగా మరిగించడం, సేమియాను ఉడికించడం, సబ్జా గింజలు నానబెట్టడం, రోజ్ సిరప్ తయారు చేయడం, ఇలాంటి దశలు ఇందులో ఉండేవి. సో ప్రతి పదార్థం కూడా ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ఈ హార్డ్వర్క్ని తగ్గించడానికి ఫలుదా పౌడర్లు, రెడీ మిక్స్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఈ రెడీ మిక్స్లలో మామిడి, స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్, రోజ్ కేసర్, పిస్తా ఇలాంటి అనేక ఫ్లేవర్లు వస్తున్నాయి. జస్ట్ వీటిని పాలలో కలిపి చిక్కగా చేసుకుంటే ఫలుదా రెడీ అయిపోతుంది. ఇక ఇందులో ముందుగానే సేమియా ఉండడం వల్ల మళ్ళీ మనకు అందులో కలిపే శ్రమ కూడా ఉండదు, రైట్. ఇక సబ్జా గింజలు, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ ఫలుదా, రైట్. మరింత ఇన్ఫర్మేషన్ జస్ట్ని హైదరాబాద్లో నేను మీకు అందిస్తాను. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం. దేవన్ అండ్ బృందం పాడినటువంటి ఈ వాసు మూవీలోంచి ఈ సూపర్ సాంగ్, హరీష్ జయరాజ్ మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట ఇది.

0: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in
1: జస్నీ హైదరాబాద్ లో ఎఫ్ఎం 101.9 వింటున్నాము. జస్నీ హైదరాబాద్ లో ఫలుదా గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి ఐస్ క్రీము ఇలాంటివి యాడ్ చేస్తే మాత్రం ఫలుదా ఇంకా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. అయితే బాగా కష్టపడి అలా సెపరేట్గా తయారు చేసే బదులు సులభంగా కావాలంటే మాత్రం మార్కెట్లో ఫలుదా డ్రింక్స్, ఫలుదా ఐస్ క్రీము, మట్కా, ఇంకా మట్కా ఫలుదా, ఫలుదా బౌల్స్ ఇలాంటి అనేక రూపాల్లో ఇది అందుబాటులో ఉందండి. ముఖ్యంగా యూత్ని స్పెషల్గా అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. ఇక హెల్త్ విషయానికి వస్తే ఫలుదా టేస్ట్కే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇందులో ఉండేటువంటి సబ్జా గింజలు డైజెషన్కి బాగా మేలు చేస్తాయి. ఇంకా పీచు అధికంగా ఉండటం వల్ల పొట్ట నిండినటువంటి భావన కూడా కలిగిస్తూ ఉంటాయి. అందువల్ల ఆకలి త్వరగా కాదు. ఇక ముఖ్యంగా సమ్మర్లో బాడీ టెంపరేచర్ను తగ్గించడంలో అయితే బాగా సహాయపడుతుంది ఈ ఫలుదా. ఇక పాలు, డ్రై ఫ్రూట్స్ వల్ల ప్రోటీన్, కాల్షియం, ఐరన్ లాంటి పోషకాలు కూడా అందుతాయి. రోజ్ సిరప్ లో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి. కాబట్టి ఫలుదా ఒక టేస్టీ డిజిట్ మాత్రమే కాదండి, పోషకాహారంగా కూడా ఉపయోగపడుతుంది. రైట్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఎండ వేడిని తగ్గించుకోవడానికి ఫలుదాని అలా ఒక సిప్ చేసేయండి. రైట్, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. కార్తీక్ అంజనా సౌమ్య పాడినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలోంచి ఈ శుభ సాంగ్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశానికి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, ఇతర సభ్యులు హాజరయ్యారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం, ప్రగతిపై శ్రద్ద వహించేలా కార్యాచరణపై చర్చిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని రకాల ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ సుంకాన్ని తొలగించింది. 22%, 25%, 27%, 30% ఇథనాల్తో కలిసిన పెట్రోల్ మిశ్రమాలపై ఎక్సైజ్ డ్యూటీని మినహాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. కేంద్ర బొగ్గు

వాయుగనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉపరితల బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహానికి హైదరాబాద్ నోవోటెల్లో ఈరోజు ప్రత్యేక రోడ్ షో జరుగుతోంది. దేశ ఇంధన భద్రత, సుస్థిర పారిశ్రామిక అభివృద్దే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా మాత్పల్లిలో నిర్వహిస్తున్న బీజేపీ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో రామచంద్రరావు పాల్గొని మాట్లాడారు. గతంలో ఎస్ఐఆర్ నిర్వహించినప్పుడు బీజేపీ మద్దతిచ్చిందని, ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు బీజేపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంపై ఏఐసీసీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. రేపు ఈ పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపడుతుంది. తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. దాదాపు 3.80 లక్షల మంది వరకు పరీక్షలు రాశారు. ఇంటర్ జనరల్, వొకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డ్ ఆన్లైన్ ద్వారా విడుదల చేసింది. ఈ పరీక్షల్లో మొత్తం 68.84% ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్దాన్ని ముగించేందుకు చర్చలను పునరుద్దరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా సైన్యం నిన్న ఇరాన్లోని పలు లక్ష్యాలపై మరో విడత దాడులు జరిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టోర్నమెంట్ 2026 ఫిఫా ప్రపంచకప్ ఈరోజు ప్రారంభమై అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో 9 జూలై వరకు కొనసాగుతుంది. గత టోర్నమెంటుల్లో 32 జట్లు మాత్రమే పాల్గొనేవి కాగా, ఈసారి 48 జట్లు పోటీ పడుతుండటంతో ఇది ప్రపంచకప్ చరిత్రలోనే అతిపెద్ద టోర్నమెంటుగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. డబుల్ కమిటా వింటున్నాం. స్టూడియో క్లాక్ లో సమయం 3:10 దాటి 37 సెకండ్లు అయింది. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా వింటున్నాం. అందులో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెసెస్, ఆ ప్యాలెసెస్ లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక 4-5 ప్యాలెసెస్ గురించి నేను మీకు ఈ రోజు చెప్తాను. ఏంటంటారా, సో హైదరాబాద్ నగరంలో అయితే చారిత్రంగా వెలిసినటువంటి ప్యాలెసెస్ చాలానే ఉన్నాయండి. అందులో ముఖ్యంగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి ఫలక్నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, పురాణి హవేలీ, కింగ్కోటి ప్యాలెస్, పైగా ప్యాలెస్, ఇవి ఎంతో చారిత్రక సౌరభాన్ని కలిగి ఉన్నాయి. మరి వీటి గురించి ఈరోజు

మన డబుల్ కమిటాలో చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా వింటున్నారు. ఇప్పుడైతే ఉదిత్ నారాయణ్ చిత్ర పాడినటువంటి సీతయ్య మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: శుభ సాంగ్ ఇదం కదా, సీతయ్య మూవీలోంచి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ప్యాలెసెస్, హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాం. అందులో చౌ మహల్లా ప్యాలెస్, ఇది ఒకప్పుడు రాజుల వేడుకలకు ఒక వైభవోపేతమైన వేదికగా ఉండేదండి. ఇక హైదరాబాద్ నిజాం అధికారిక నివాసంగా కూడా ఉన్నటువంటి ఈ ప్యాలెస్ 12 ఎకరాల సముదాయంలో ఉంది. దీనిలో క్లిష్టమైనటువంటి వాస్తుశిల్పం, చుట్టూతా ఉన్నటువంటి ప్రాంగణాలు, అద్భుతమైనటువంటి ఖిలావత్ ముబారక్ అంటే గ్రాండ్ దర్బార్ హాల్, ఇవన్నిటికీ బాగా ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్లో అంటే చార్మినార్కి సమీపంలో ఉన్నటువంటి మోతీ గల్లీలో ఉంటుంది ఇది. సో దీన్ని శుక్రవారం మినహా ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విజిట్ చేయొచ్చు. ఇక మన భారతీయులకైతే కాస్తంత డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎంట్రీ ఫీజ్, అలాగే ఇతర విదేశీయులకైతే 400 రూపాయల ప్రవేశ రుసుము ఇందులో ఉంటుంది. వీలైతే మీరు ఒకసారి ప్యాలెస్ని విజిట్ చేసి రండి, అద్భుతమైనటువంటి కట్టడాలకు ఆనవాలంగా ఉంటుంది అది. ఇప్పుడైతే వినండి మంగ్లీ సత్యవతి పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ జార్జ్ రెడ్డి సినిమాలోంచి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కామిటా వింటున్నారు ఆర్జే వెంకీతో.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల మయం. డబుల్ కమిటాలో ప్యాలెస్లెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో హైదరాబాద్లో చహుమహల్లా ప్యాలెస్తో పాటుగా మరొక అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఫలక్నుమా ప్యాలెస్. ఇది తెలియని హైదరాబాదీ ఉండరేమో అని అనుకోవచ్చు, ఎందుకంటే అద్భుతమైనటువంటి కట్టడం అండి. నగరానికి 200 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అద్భుత సౌధం ఇది. పూర్తిగా తేలు ఆకారంలో ఉండేటువంటి ప్యాలెస్ ఇది. కంప్లీట్గా ఇటాలియన్ పాలరాయితో చెక్కబడింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి డైనింగ్ హాల్ ఇక్కడ ఉందండి. ఒకేసారి సుమారు 101 మంది భోజనం చేయడానికి వీలయ్యేటువంటి డైనింగ్ హాల్ ఇది. ఒకప్పుడు ఇది హైదరాబాద్ రాష్ట్రపు పైగా కుటుంబానికి చెందింది. ఇక తర్వాత నిజాంల సొంతమైంది. సుమారు 32 ఎకరాల ప్రదేశంలో, చార్మినార్కి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే, అంటే ఇంజన్ బౌలీ ప్రాంతంలో ఉంది. 6వ నిజాం అయినటువంటి నవాబ్ మీర్ మెహబూబ్ అలీఖాన్ బహదూర్ వాళ్ళ మామయ్య, ఇంకా బావ అయిన నవాబ్ వికారుల్ ఉమ్రా నిర్మించారట. ఉర్దూలో ఫలక్నుమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. ఇక 1950లో 6వ నిజాం వెళ్ళిపోయిన తర్వాత చివర అతిథిగా అప్పటి భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1951లో ఇక్కడ విడిది చేశారట. ఇక ఆ తర్వాత చాలా కాలం పాటు ప్యాలెస్ని మూసేశారు. తర్వాత 2000 సంవత్సరంలో ఈ ప్యాలెస్ను ఓ హోటల్ సంస్థ 30 సంవత్సరాల పాటు అద్దెకి తీసుకున్నారట. ఇప్పుడైతే సో మరి ఆ హోటల్ ఆధ్వర్యంలోనే ఇది రన్ అవుతోంది. సో అద్భుతమైనటువంటి ప్యాలెస్ ఫలక్నుమా ప్యాలెస్. ఇంకో మరో ప్యాలెస్ గురించి నేను చెప్తాను. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: వింటూనివ్వండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో డబుల్ కామీటా వింటున్నారు. మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ హైదరాబాద్ చారిత్రక కట్టడాల్లో కింగ్ కోటి ప్యాలెస్ కూడా ఒకటి. దీన్ని హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన 7వ నిజాం వీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అధికారిక నివాసంగా వాడుకున్నారు. మరి 1967లో ఆయన ఇక్కడే నివసించారట. ఈ ప్యాలెస్ ను మొదట నవాబు కమల్ ఖాన్ నిర్మించారు. ప్రతి భాగం పైన భవనంలో ఇతని ఇనీషియల్ కేకే అని చెక్కబడి ఉండటంతో దీనిని కింగ్స్ మాన్షన్ లేదా కింగ్ కోటి అని పిలవాలని 6వ నిజాం ఆదేశించారట. ఇక ఈ ప్యాలెస్ యూరోపియన్ ఇస్లామిక్ షీల్డ్తో పాటుగా హిందూ సంప్రదాయ కళాకృతులతో నిర్మించబడింది. విశాలమైనటువంటి సముదాయంలో తూర్పు విభాగంలో ఉస్మాన్ మాన్షన్ ఉండేది. అయితే 1980లో దీన్ని కూల్చేసి అదే ప్లేస్లో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించారు. ఇక పశ్చిమ భాగం నిజాంబాగ్ అఫీషియల్ ఇంకా రెసిడెన్స్ అన్నమాట. ఇక్కడే పర్దా గేట్, ఇంకా ఘడియాల్ గేట్ అంటే ఘడియారం ఉన్నటువంటి ద్వారం ఉండేదన్నమాట. ఇక దాని ఆవరణలోనే జోడీ మసీద్ కూడా ఉంది. దీన్ని హెచ్ఎండిఏ వారసత్వ కట్టడంగా కూడా గుర్తించింది. సో అద్భుతమైనటువంటి ప్యాలెస్లలో ఈ కింగ్ కోటి ప్యాలెస్ కూడా ఒకటి. మరో ప్యాలెస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రతిసుబు సాంగ్ శ్వేతామోహన్ పాడినటువంటి సర్ మూవీలోంచి ఈ సాంగ్ మీ అందరి కోసం.

0: రాజ్య పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ,

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్లో సమయం 3:51 దాటి 5 సెకండ్లు అయింది. రైట్, మరి మనమున్నాం డబుల్ కామీటాలో. డబుల్ కామీటా వింటున్నాం, అందులో ప్యాలెస్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇక మరో ప్యాలెస్ బేగంపేటలో ఉన్నటువంటి పైగా ప్యాలెస్. దీన్ని కూడా ఆరో నిజాం మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆయంలోనే పనిచేసిన నవాబ్ వికారుల్ నిర్మించారు. ఇక ఈ ప్యాలెస్ ప్రాంగణంలో అందమైనటువంటి స్పానిష్ మసీద్ కూడా ఉంది. గతంలో అయితే ఈ భవనాన్ని అమెరికన్ కాన్సులేట్కి కేటాయించారు.

తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఈ చారిత్రక భవనాన్ని స్వాధీనం చేసుకుని హెచ్ఎండిఏ కార్యాలయాలను ఇక్కడికి తరలించింది. ఇక వివాహాలు ఇతర శుభకార్యాల నిర్వహణకు కూడా అందుబాటులో ఉంటుంది ఈ పైగా ప్యాలెస్. ఇక మరొక ప్యాలెస్ పురాణి హవేలీ, ఇది కూడా హైదరాబాద్లో ఉన్న ఒక రాజభవనం, నిజాం అధికార నివాసం కూడా ఇదే. దీన్ని హవేలీ ఖాదిం అని కూడా పిలుస్తుంటారు. దాని పాత అర్థం ఏంటంటే పాత భవనం అని అర్థం అన్నమాట. ఈ భవనాన్ని సికందర్జా అసఫ్జా త్రీ కోసం తన తండ్రి అలీఖాన్ బహదూర్ అసఫ్జా రెండు కోసం నిర్మించారు. ఇది కూడా హెచ్ఎండిఏ వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. దీని ప్రధాన భవనం 18వ శతాబ్దపు యూరోపియన్ నిర్మాణ శైలికి చాలా ప్రతీకగా ఉంటుంది. సికందర్జా ఇక్కడ కొంతకాలం నివసించింది, తర్వాత ఖిల్వత్ మహల్కు మారారు. దీనిచేతనే ఈ భవనం పాతగైపోవడం వల్ల ఈ భవనాన్ని పురాణి హవేలీగా పిలువబడుతూ ఉంటుంది. ఈ భవన సముదాయంలో అయినా ఉన్నటువంటి ఐనా ఖానా అంటే అద్దాల భవనం, చీనీఖానా అంటే చైనా గాజ్ భవనం నిర్మించబడి ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇందులో పోలీస్ కార్యాలయాలు నిర్వహించబడుతున్నాయి. ఈ హవేలీ యు ఆకారంలో కలిగి ఉండి నివాస రాజభవనానికి రెండు దీర్ఘచతురస్రాకార రెక్కలు సమాంతరంగా ఉండి మధ్యలో లంబంగా ఉంటుంది. ఇందులో మ్యూజియం కూడా ఉంది, వీలైతే ఓసారి విజిట్ చేయండి. ఇలా హైదరాబాద్ నగరంలో ప్యాలెస్లకైతే కొద్ది వీలేదండి, అందుకే హైదరాబాద్ అద్భుత రాజసౌధం అని చెప్పొచ్చు. వింటునివ్వండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిట్ అవినారు. ఇప్పుడైతే సూప్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేస్తుంది ఓరి దేవుడా సినిమాలోంచి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా?

0: ఏ డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

స్టూడియో క్లాక్ లో సమయం 3:59 దాటి 42 సెకండ్లు అయింది. 4 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమం ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతల్లో ఒకటని, వారి జీవనాన్ని సాధ్యమైనంత సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ ఆహార భద్రత, పోషకాహారం, సమృద్ధికి రైతులు మూల స్తంభాలని వరుస సామాజిక మాధ్యమ పోస్టుల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న 117 మంది ఎక్సైజ్ అధికారులు విజయవంతంగా విధుల్లో చేరారు. ఉద్యమకారులకు ఇవ్వాల్సిన 250 గజాల భూమి కోసం పోరాడతామని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఈ మేరకు భూ పోరాట పోస్టర్ను ఆవిష్కరించిన ఆమె ప్రభుత్వం భూమి ఇవ్వకుండా వాయిదా వేస్తోందని మండిపడ్డారు.

2022న ఉప్పల్ బగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామంలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఎటువంటి లైసెన్సు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న ఒక మెడికల్ షాపుపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో విక్రయాల కోసం నిల్వ ఉంచిన దాదాపు 551,000 రూపాయల విలువైన మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సభ్యుడు ప్రకాష్ చిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్కు లేఖ సమర్పించారు. ఈ వారంలో మొత్తం 3 ఎంపీలు తృణమూల్ను వీడారు. ఈ నెల 8న సుఖేందు శేఖర్ రాయ్, 10న సుష్మితా దేవ్ రాజ్యసభ సభ్యత్వంతో సహా పార్టీకి రాజీనామా చేశారు. సంస్కృతి మంత్రిత్వశాఖ 2024-2025 సంవత్సరాలకు గాను సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, సంగీత నాటక అకాడమీ అవార్డులు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు ప్రకటించింది. హైదరాబాద్ సిటీ పోలీసులు క్యూనెట్ సంస్థ ఇగ్నైట్ పేరిట చేయాలనుకున్న దాదాపు 5,000 కోట్ల రూపాయల అంతర్జాతీయ గొలుసుకట్టు మోసాన్ని భగ్నం చేశారు. ఈ సంస్థ ఏర్పాటైన 18 రోజుల్లోనే ఆర్థిక నేరాల విభాగం దాడి చేసి దీని గుట్టు రట్టు చేసింది. 4 రాష్ట్రాల్లో విస్తరించిన ఈ ముఠాకు చెందిన 6 పోలీసులు అరెస్టు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న సెటెబే వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా ఉంటుందని అన్నారు. ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పారదర్శకమైన పాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ భవనాలను హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేనపై బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంటుతో ముడిపడి ఉందని, అందువల్ల ఆ పేరు కేటాయించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఆయన సినిమాలు తమిళ సినీ రంగాన్ని కొత్త దిశగా నడిపించాయని, గ్రామీణ జీవితాన్ని తెరపై సహజంగా చూపించిన తీరు ప్రత్యేకమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్యూచర్ సిటీని 100కు 100% బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల 70 కోట్ల రూపాయల ఫార్మా పెట్టుబడులు పోయాయన్నారు. ఫార్మా సిటీ రద్దు చేసి భూములు వెనక్కిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. భూములు ఫార్మాకు కాకుండా మార్పులు చేస్తే చట్టం అంగీకరించదని తెలిపారు. గతంలో నిషేధానికి గురైన

యూనిట్ సంస్థ సరికొత్త ఇగ్నైట్ పేరిట అవతారమెత్తిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న 5,000 కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేసినట్టు వెల్లడించారు. దేశంలో లక్షల్లో బాధితులున్నారని, ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్ ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. మధ్యలో వర్షం కారణంగా ఆటను 1 ఓవర్ కుదించడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా ప్రభ సిమ్రన్ సింగ్ 84, రుతురాజ్ గైక్వాడ్ 66, తిలక్ వర్మ 66 పరుగులు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically yours.
1: స్టూడియో క్లాక్ లో సమయం 5:04 దాటి 50 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో మీరున్నారు. తాజా ట్యూన్స్ వింటున్నారు. మరి ఈ రోజు తాజా ట్యూన్స్ లో ముందుగా భీమ్ సిసిరిలియో మధుప్రియ పాడినటువంటి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ మూవీలోంచి. ఈ పాట ఈ అందరికోసం వచ్చేస్తుంది. మరి అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. భీమ్ సిసిరిలియో మ్యూజిక్ అందించారు. స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: FM Rainbow 101.9.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు. మరి తాజా ట్యూన్స్ ఇందాక విన్నారు కేఎస్ చిత్ర పాడినటువంటి పరిచయం ఇలా అంటూ, 8 వసంతాలు మూవీలోంచి అద్భుతమైనటువంటి మెలోడియస్ సాంగ్ అయితే ఇప్పుడు విన్నారు. ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో అండ్ రోహిత్ సోరట్ పాడినటువంటి ఓలే ఓలే అంటూ ఈ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మాస్ జాతర సినిమాలోంచి. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో తాజా ట్యూన్స్ వింటున్నారు.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: FM Rainbow 101.9.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని

0: సందర్శించండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: సూపర్ సాంగ్ అయితే విన్నారు, ప్రియ రాగాలి అంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట విన్నారు. అది రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్, హెలో బ్రదర్ మూవీలోంచి ఇందాక ఆ పాట విన్నారు. కోటి మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చినటువంటి పాట అది. రైట్, మరి ఇప్పుడు వినండి థండేల్ మూవీలోంచి జావేద్ అలీ పాడినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. తాజా ట్యూన్స్ వింటున్నారు ఆర్జే వెంకీతో.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

FM Rainbow 101.9. స్టూడియో క్లాక్లో సమయం 5:45 అయింది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహనా ఖాన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ సరైన హైజీన్ పాటించకపోతే, అంటే పరిశుభ్రత పాటించినప్పుడు కొన్ని చోట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం గమనిస్తాం. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాంపెంట్గా, అంటే విపరీతంగా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు?
1: మెయిన్ ఏంటంటే చాలా మంది అది వచ్చిన తర్వాత చిన్న మచ్చలా వస్తుంది, దురద ఉండి మచ్చ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు. ఎక్కడంటే ఏదో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, లేదా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే తగినట్టు తగ్గుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కదండి స్కిన్లో. సో ఆ దురద వాళ్ళు అక్కడ దురద ఉంటుంది. సో ఆ దురదన తర్వాత వాళ్ళు అక్కడ గోకి ఇంకెక్కడ దురద ఉన్నప్పుడు గోకితే స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చిన్న కొన్ని ఒక వారం 10 రోజుల్లో తగ్గేది. వీళ్ళు ఒళ్ళంతా వచ్చేసరికి విల్ టేక్ మంత్స్, నెలల కొద్దీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా?
1: అంతేనండి, అంతే అంతే. చిన్న ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ, అది కరెక్ట్గా ట్రీట్మెంట్ వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తగ్గిపోతుంది.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నైజ్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని?
1: ఏం లేదండి, చిన్న నల్ల కొంచెం మచ్చలాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది. తర్వాత ఏమో కొంచెం గోకినప్పుడు ఏమవుతుంది, కొంచెం పౌడర్ పౌడర్ లాగా వస్తుంది, చిన్నగా ఉండి పెద్దగా అయితే ఉంటుంది. అది ఇన్ఫెక్షన్. ఇంకోటి అంటే అది మామూలుగా చిన్నపిల్లలు అసలు ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడే వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా
0: దీనికి కారణము పరిశుభ్రత అంటారా?
1: ఒకటి మెయిన్, అవునండి, ఒకటేమో మెయిన్ రోజు స్నానం చేసుకోవాలి, అదొకటి. తర్వాత ఏమో ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని మన పైన

0: ఉంటాయి. మనం ఒకవేళ సరిగ్గా స్నానం చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు కానీ అవి బయటకు వస్తాయి అన్నమాట.
1: తడి వాతావరణంలో అది పెరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చెమట వచ్చే పని ఏదైనా చేసినప్పుడు తర్వాత స్నానం చేయడం కానీ కడుక్కోవడం కానీ చూసుకుంటే ఆ మాయిశ్చర్ అలా మిగిలిపోకుండా మిగిలినట్టయితే అక్కడ
0: అంటే మనం స్నానం చేసినప్పుడు అది ఇంకా వాష్ అయిపోతుంది, కడిగినట్టు అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్.
1: సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
0: అది ఏంటి, ఏం లేదండి, చిన్న అది ఒకవేళ చిన్న మచ్చలాగా ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కంపల్సరీ మనం టాబ్లెట్స్ ఉన్నాయి, దాన్ని ఉంటుంది ట్రీట్మెంట్, వారం 10 రోజుల నుంచి ఉంటుంది. ఒకవేళ చిన్నగా ఉంది మీకు ఆయింట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 వారాలు 3 వారాలు టాబ్లెట్స్ వాడాలి, అంతే. దురద ఉంటే దురద గోళీ వేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, చాలా మచ్చలు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువైపోయింది, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువైతుంది తలలో కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్నా తీసుకోవాల్సి వస్తుంది ట్రీట్మెంట్, కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది.
1: ఈ మామూలుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ ఏ భాగాల్లో ఎక్కువగా చూస్తుంటారు?
0: మోస్ట్లీ మేము చూసేదంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు చెప్పినట్టు చెమట ఎక్కువ వస్తుంది అట్లా అన్నప్పుడు మనకి ఏంటంటే కాళ్ళ దగ్గర చూస్తాము, లేకపోతే సంకల్లో కానీ అట్లా చూస్తాము. మోస్ట్లీ డ్రైవర్స్ కూడా అండి, లేకపోతే చాలాసేపు కూర్చొని పాపం వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి చెమట ఎక్కువ వస్తుంది ఆ సైట్లో, ఆ ఏరియాలో ఎక్కువ చూస్తాం.
1: గ్రాయిన్ ఏరియాస్,
0: గ్రాయిన్ ఏరియాస్ తొడల దగ్గర అక్కడ ఎక్కువ చూస్తాం.
1: చాలా మంది గమనిస్తుంటారు డాక్టర్ గారు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే రెగ్జిన్ మీద చాలా సేపు కూర్చొని ఉంటారు, అది చెమటతో పాటు ఒక రకమైన మంట కూడా వచ్చేస్తుంది.
0: అది రెగ్జిన్ ఆ సీట్ కవర్ మనకు అబ్జార్బ్ చేయదు, అంటే చెమటను పీల్చుకోదు కదా. సో దాంతో ఏమవుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది వెనకాల, కాబట్టి వాళ్ళు చూసుకోవచ్చు, చిన్నగా ఉంటుంది, అది పెద్దగా అయిపోతుంది, అక్కడ నుంచి మళ్ళీ ఒళ్ళంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి.
1: దానికి ఏ రకమైన శ్రద్ధ?
0: అంతే, అదే 2 సార్లు స్నానం చేసుకోవాలి, తర్వాత ఏమో వీలైనంత వరకు మీరు కాటన్ బనీన్ కానీ కాటన్ బట్టలే వేసుకోవాలి. వేసుకున్న బట్టలు మంచి హాట్ వాటర్లో వాష్ చేసుకుంటే ఏమైతుందంటే మనకు మన శరీరం నుంచి పోయినా కానీ ఆ బట్టల్లో ఉండిపోతుంది. సో వాడిన బట్టలు మళ్ళీ వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది అదే అంటారు, డాక్టర్ గారు వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది అని. మెయిన్ ఏంటంటే బట్టలు హాట్ వాటర్లో వేడి వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అందులో ఉన్నది కూడా పోతుంది.
1: మామూలుగా గమనిస్తుంటాం చిన్నప్పుడు పిల్లల్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ వేడి నీళ్ళలో
0: ఉడకబెట్టి ఇన్ఫెక్షన్స్ రావునండి. అది కలిసి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా దూరం కార్ నడిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాటన్ వేసుకోవాలి, సీట్ మీద కాటన్ది, తర్వాత కాటన్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే అంత దూరం నడిపించిన తర్వాత మీకు చెమట వస్తుంది. సో చెమట మీరు రెగ్జిన్ సీట్ ఉందనుకోండి, చెమట మీకు అది పీల్చుకోదు, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు కాటన్ సీట్ కవర్ అవి వేసుకుంటే మంచిది.
1: ఈ కోవిడ్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే కళ్ళల్లో కూడా కనబడినట్టుగా ఎంతవరకు
0: దాన్ని కోవిడ్ అప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఏంటంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇచ్చాము, స్టీరాయిడ్స్ అనే ఒక మెడిసిన్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమైతుందంటే లోపల ఉన్న మన రెసిస్టెన్స్ కానీ ఆ ఇమ్యూనిటీ అంటాం కదా, ఒక జబ్బుని రోగం అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమైందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ నోట్లో అంతా వచ్చేసింది, కళ్ళల్లో వచ్చి దానికి ఇంజెక్షన్స్ ఇచ్చామండి మేము. ఇంజెక్షన్స్ ఉన్నాయి అప్పుడు గాంధీలో ఉండే ఇంజెక్షన్స్, ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చాము, రక్తంలో ఎక్కించాం అనమాట, 3 వీక్స్ 4 వీక్స్ అట్లా ఇచ్చి చేసాం.
1: కొందరికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందండి, దాన్ని ఎలా గమనించాలి, ఎలా ట్రీట్ చేయాలి?
0: అది నోట్లో కొంచెం తెల్ల తెల్లగా అట్లా వస్తుందండి. అది అదేంటంటే చాలా మంది ఇప్పుడు షుగర్ పేషెంట్లో కానీ, అయితే క్రానిక్ ఇల్నెస్ అంటే జబ్బు పడిన వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తినరు, తర్వాత ఏమో ఓరల్ హైజీన్ నోరు కాడకు సరిగ్గా చేసుకోరు కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏం లేదండి, మంచి క్లీన్ చేసుకోవాలి, కొంచెం అది ఇట్లా వేల్తో కానీ దేనితో అట్లా స్క్రబ్ చేసుకోవాలి. అది చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి దానికి పెట్టుకునే ట్యూబ్ ఒకటి ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చు ఆ ట్యూబ్. ఆ ట్యూబ్ తో తగ్గిపోతుంది.
1: అంటే ముఖ్యంగా పరిశుభ్రతని జీవితంలో ఒక భాగం చేసుకుంటే సాధ్యమైనంత వరకు చర్మ రోగాల నుంచి దూరంగా ఉంటుంది.
0: అవునండి, సగం రోగాలు తగ్గిపోతాయి.
1: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వెళ్ళి మలాములని ట్యూబ్లని
0: వాడతారు,
1: అది ఎంతవరకు సబబ్ అంటారు?
0: అది చెప్తున్నా కదా, చిన్న ఇన్ఫెక్షన్ చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్ళి అడుగుతారు, వాళ్ళు అన్ని అందులో స్టీరాయిడ్ అన్ని కలిపి ఉంటాయి. అట్లా వాడి ఏం చేస్తారంటే అది తగ్గదు, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది, తర్వాత ఏమో చర్మం కూడా దెబ్బతింటుంది, అక్కడంతా ఇట్లా మరకల్లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు చాలా కష్టం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం.
1: డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా చర్మ రోగాలు అంటే ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ వీటిపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: మానసికంగా ఎవరైనా బాగాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆయన తన ఏమంటారు చర్మం గురించి అంత పట్టించుకోరు. సో ఆ కొంచెం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాడరు అది, దాంతో ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నానం చేయరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద ఉంటుంది. దాని వలన ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా గానీ ఇంకా ఎక్కువైపోతుంది, వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: మామూలుగా టెన్షన్స్ కి, రెస్ట్లెస్నెస్ కి కూడా స్కిన్ కండిషన్స్ అగ్రివేట్ అయితాయి అంటారు, ఎంతవరకు నిజం?
0: అవి దురదలాగా వచ్చేస్తాయి, వాళ్ళు దురద ఊరికే గోకుతుంటారు, అక్కడ చర్మం పాడైపోతుంది.

0: ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద ఏదో పాకినట్టు అట్లా అనిపిస్తుంది, అదొకటి కండిషన్. తర్వాతనేమో ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు ఒక డబ్బా తీసుకొస్తారు, అందులో పురుగులు ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అని. సో ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఉంటారండి. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న జబ్బు గానీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఆయనకు మనం చెప్తే, అక్కడే ఆయనకు అవగాహన కల్పిస్తే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చెప్పింది కరెక్ట్ గా తప్పకుండా విని ఫాలో చేస్తారు.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో కొన్ని వెనరల్ డిసీజెస్ లో కూడా స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది వెనరల్ డిసీజా కాదా అని తెలియకుండానే కొంతమంది వైద్యం చేయడం మొదలు పెడతారు. దాని పట్ల మనం ఏ శ్రద్ధలు తీసుకోవాలంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్, వెనీరియల్ డిజీజ్ అనేది చాలా మంది తెలుసుంటుంది. అది మామూలుగా దాన్ని వెనీరియల్ డిజీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా. దాంతో ఏమైతుందంటే వాళ్ళకున్న డిజీజ్ వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, వెనీరియల్ డిజీజ్ కాబట్టి. అది వాళ్ళు కాండమ్స్ వాడటం అట్లా చేయాలి. తర్వాతనేమో డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే టెస్టులు ఉంటాయండి, అందులో మనకి ఆ వెనీరియల్ డిజీజా కాదా అని మనకు చెప్పేయచ్చు. దాంతో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఆయన వేరే వాళ్ళకి రాకుండా తనకు కూడా తన ఉన్న జబ్బు కూడా తగ్గడానికి చూసుకుంటారు.
1: సో మొత్తం మీద ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో, అలోపతి వైద్య విధానంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి మంచి ట్రీట్మెంట్
0: ఉందండి? ఉంది ఉంది.
1: ఎంత సమయం పడుతుందంటారు?
0: అదే అదే, ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే మీకు ఒక 10 రోజుల్లోనే తేడా తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, సో ఎంత ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది. మచ్చలు తగ్గడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్చల్లాగా వస్తుంది కాబట్టి ఆ మచ్చలు పోతుంది, కానీ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది.
1: ఏ ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్?
0: ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఫుడ్ తో పెద్ద ఏముండదండి, ఫుడ్ తో వలన వచ్చేది అని కాదు. మెయిన్ అంటే పర్సనల్ హైజీన్ ఉండాలి,
1: వ్యక్తిగత పరిశుభ్రత
0: ఉండాలి.
1: అంటే ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ అంటారా?
0: ఇన్ఫెక్షన్ దాని పేరు ఫంగల్ ఇన్ఫెక్షన్, అది అదే చెప్పాను కదా. ఒకళ్ళ దగ్గర ఎవరికైనా ఉందంటే ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఏం చేస్తాడో సేమ్ టవల్ వాడడం కానీ, బెడ్ కూడా ఎప్పుడైనా కలిసి పడుకోవడం కానీ పిల్లలతో, అట్లా వస్తే వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని అది ట్రీట్మెంట్ అయినంత వరకు సెపరేట్ గా పడుకోవాలి. కరెక్ట్, మనం ఈ విషయంలో గమనిస్తాం డాక్టర్ గారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మొహం అన్ని
0: కడుక్కోరమ్మంటారు, దీనికోసమే.
1: ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫెక్షన్
0: వచ్చేస్తుంది చిన్నపిల్లలు
1: వస్తుంది.
0: ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వెంటనే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఏదో ట్యూబ్స్ అవి వాడతారండి, అట్లా వాడద్దు. మీరు కరెక్ట్గా స్కిన్ స్పెషలిస్ట్కి వెళ్ళండి. తర్వాతనేమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏంటి, అసలు ఇన్ఫెక్షనా కాదా, మీరు వాడకపోతే ఏమైందని ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, అప్పుడు అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎన్నో నెలలు వాడాలని కూడా ఏముండదండి, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 2 వారాల్లో కంపల్సరీ తగ్గిపోతుంది.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహనా ఖాన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9, musically yours.
1: Good evening, all the listeners. You are tuned to Akashvani, Hyderabad FM Rainbow 101.9. Yuvata Gunde Chappudu, Gen Z, you are vintunaru. With your joke, Dr. Deepa Nidankavi. So, manchi friend is equal to oka manchi pustakam chadvadamu antaru. సో పుస్తకాలలో మనము మమైక్యమైపోయి ఉన్నప్పుడు ఆ పుస్తకాలలోని జ్ఞానంతో పాటుగా అది మనకు ఒక గొప్ప కంపెనీని ఇస్తుంది. మాట్లాడుకుందాం. మరి పుస్తకాలు అనేవి మనకి టైంపాస్గా జర్నీలో మనం యూస్ చేయడానికి ఉపయోగపడుతున్నాయా, లేకపోతే నిజంగానే మనకు అవి తోడుంటున్నాయా? మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. 6:10 స్టూడియో క్లాక్ కలిఫిల్ షోస్. జనరల్గా పుస్తకాలు అనేవి అక్షర రూపంలో ఉన్న జ్ఞాన భాండారాలు కదా. అది ఏ రకమైన పుస్తకమైనా కావచ్చు, అనేక విషయాలను మనం ఈ పుస్తకాల ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. సో ఒక పుస్తకము చదవటం వల్ల ఒక మంచి స్నేహితునితో ఎజిక్వల్ట్ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో మన జ్ఞానార్జన చేయాలి అంటే పుస్తకాలు అనేవి చాలా ఇంపార్టెంట్. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

పుస్తక పఠనం అనేది ఓ మంచి అలవాటు కదా. ఇది మన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది, మన దైనందిన జీవితంలో కలిగే ఒత్తిడిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మనం పుస్తకాలు చదవడం వల్ల మనకు పదజాలం కావచ్చు, వాక్య నిర్మాణం కావచ్చు, భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కదా. నవలలు, కథలు, కవితలు మనిషిలోని భావోద్వేగాలన్నింటినీ కూడా పెంపొందిస్తాయి ఈ సాహిత్య పుస్తకాలు. ఇక గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత విశేషాలు, వారి పోరాటాలు చదవటం వల్ల మనకెంతో స్ఫూర్తి కలుగుతుంది కదా. బయోగ్రఫీస్ అన్నీ చదువుతూ ఉంటే మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

వెల్ ఫ్రెండ్స్, జనరల్గా పుస్తకాలు చదవటం వల్ల ప్రతి ఒక్కరి అభిరుచికి తగ్గట్టు ఉన్న పుస్తకాలని చదువుతూ ఉంటాం కదా. సో స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు అంటే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. సో అవి చదవటం వల్ల మనకు జీవితంలో విజయం సాధించడానికి సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ యాటిట్యూడ్ని మనం అలవర్చుకోవడానికి అవి తోడ్పడుతూ ఉంటాయి. ఇంకా భాషా నైపుణ్యాలు పెరుగుతాయి, ఒత్తిడికి మనం దూరంగా ఉండొచ్చు కదా. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

0: కోతిలేక ఉంటాడు గాని రామస్వామిని ఎవడన్నా ఏమన్నా అన్నాడనుకో కుక్క అని కొట్టినట్టు కొడతాడు.
1: అసలు నిన్న ఎవడరా మాట్లాడమంది
0: సారు, ఇప్పుడు
2: నోరు మూసి పక్కన లాక్కి వెళ్ళిపోతాడు.
1: నోరు ఇప్పని
3: అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములో అవిక్రమ పరాక్రముండు కురువంశోద్భవుండు సుయోధనుండు.

0: క్లైమాక్స్ లా ఫైటింగ్ శురు అయింది. భీముడు గద తీసిండు పిసికిండు, దుర్యోధనుడు పోయి గద తీసిండు పిసికిండు, ఎవ్వడి తొడలు అల్లాలు కొట్టుకున్నారు. అడు కొట్టిండు, ఇడు కొట్టిండు, ఆడు కొట్టిండు, ఇడు కొట్టిండు, తలకాయ మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, కాలు మీద కొట్టిండు, తలకాయ మీద కొట్టిండు, కొట్టిండు కొట్టిండు. అరే ఎంతైనా భీముడు హీరో కదా భాయ్, దుర్యోధనుడు ఖాళీ విలన్. ఏమైతుంది, భీముని చేతుల కుక్క సావు దచ్చిడు.
1: అయ్యో మళ్ళీ గుర్తు చేశాడు రా. అయితే ఇప్పుడు ఎట్లా నువ్వు చెప్పు.

0: నువ్వు చెప్పు అవనే. రే శ్రీశైలం మధ్యలో వచ్చాడు కాదు కానీ నువ్వు చెప్పరా సాలి.
1: అరే రే రే రే చిన్న పోరంకి కథ చెప్ప నీకు వస్తలేదు. ఏం చదువుకున్నారు మీరు? ఈ స్టోరీ నేను చెప్తా, చెవులు పెట్టి నుండ్రీ.

0: గప్పుడు ఏమైందో ఎరికెనా. మాయల పక్కిరిగాడు తన చేతులున్న మంత్రం కట్టెతోటి బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసి గంతి. బాలనాగమ్మ మారిపోయింది.
1: ఎలా మారిపోయింది?
0: అదే మారిపోయిందని చెప్పినా కదా.
2: అదే ఎలా మారింది?
0: ఎన్నిసార్లు చెప్తారు భయ్, కాపు మాత్రం ఫోటోలు మారిపోయింది అంతే.
2: చెప్తావా లేదా?
0: చెప్పా.
2: చెప్తావా లేదా?
0: చెప్పా. దండం పెడతా. చెప్పా.
2: చెప్పా.
0: కొడతారా? అందరూ కొడతారా?
2: డౌటా?
0: డౌట్ ఏం లే, చెప్పినా చెప్పకుండా కొడతారు. మ్యాటర్ అసుంటిది. మీ చేతులలో నేను తావనీకి కుక్క

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: Well, friends, Studio Clock Kalafili shows 648 and this is your jog, Dr. Deepani Dankavi. And manu maatladukuntunnam Gen Z yuvalo pustakala pramukhyata vaati goppatanam gurinchi kada. So enno spurtidayaka pustakalu untayi, pustakalu manaloni aalochana shaktini perugudala ayyetattuga chestuntayi. So manchi pustakalu chadavatam valla mana lopala kuda creative skills perige avakasam undi. Maatladukundam, stay with me.

0: పాలనా ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

back. Good evening once again, all the listeners. 7:11 studio clock Kilifili shows. Hello, Rainbow Key. Welcome, Chaptandi. Me RJ Dr. Deepa Nidanakavi. Well, జ్ఞాపకాలు అనేవి మన లైఫ్లో చాలా ప్రెషియస్ మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. అండ్ మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మనం సంతోషపడ్డ సందర్భాలు ఉంటాయి, లేదా మన ఇంట్లో వాళ్ళతో మనం సంతోషంగా గడిపిన క్షణాలు ఉంటాయి. అలా మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ నాతో షేర్ చేసుకోండి. కాల్ మీ ఆన్ 2323-4821-2323-00302-970-4715 are my numbers. Stay with me.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: వెల్ ఫ్రెండ్స్, సో మీరు మీ చుట్టుపక్కల వాళ్ళతో సంతోషంగా ఉన్నా లేదా మీ ఫ్యామిలీతోటి మీరు హ్యాపీగా ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఉంచినా, అలాంటి సిచ్యువేషన్స్ మనం చాలా బాధగా ఉన్నప్పుడు తలుచుకుంటే చాలా బాగనిపిస్తుంది కదా. ఒక వ్యక్తిని మనం హేట్ చేసినా కానీ ఆ వ్యక్తి మనకి జీవితాంతం అట్లా నెగిటివ్గానే కనిపించరు, ఎందుకంటే ఆ వ్యక్తితో మనం ట్రావెల్ చేసినప్పుడు, ఆ వ్యక్తులతో మనం ట్రావెల్ చేసినప్పుడు, వాళ్లతో మనం గడిపిన ఆనంద క్షణాలను తలుచుకుంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా మనం వాళ్ళని క్షమించగలుగుతాం. సో అలా మీ లైఫ్లో మీరు చాలా సంతోషపడిన సందర్భాలు ఏమైనా ఉంటే కాల్ మీ ఆన్ 2323-4821, 2323-00300-2970-4715 ఆర్ మై నెంబర్, స్టే విత్ మీ.

0: వెల్ ఫ్రెండ్స్, మన లైఫ్లో మనకు సంతోష పెట్టిన సందర్భాలు కొన్ని ఉన్నా కానీ మనం బాధలో ఉన్నప్పుడు వాటిని తలుచుకుంటే మనకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి, కొండంత బలాన్ని ఇస్తాయి. సో అలా మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరు బాగా సంతోష పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ వ్యక్తులు ఎవరు అని నేను అడిగాను. నాతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూద్దాం. హలో,
1: హలో అమ్మా,
0: గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: మాట్లాడక.
0: అవునండి, చెప్పండి.
1: సరే, సంతోష టాపిక్ వస్తే, సంతోష టైం అంటే పోయిన డిసెంబర్ లో ఒకసారి మా అబ్బాయి సర్ప్రైజ్ గా వచ్చేసి నా బర్త్డే రోజు వచ్చి అందరూ కొడుకులు, కోడళ్ళు, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతా వచ్చేసి కంప్లీట్ గా నాకు ఒక అందరినీ మా ఊర్లో పిలిచి నాకు సన్మానం చేసి మా ఇంట్లో చేసే వాళ్ళకి నాకు ఎంతో, మా ఊర్లో అందరూ రాజకీయ నాయకులు, పిల్లలు, పెద్దలు అంత చాలా మంది, 200 మంది వచ్చేసారు. అప్పుడు ఎంత సంతోషం ఏంటంటే, అంత సంతోషం అయిపోయి ఒక పద్యం అనుకున్నామాట. ప్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినంత కాదు, జనుల పుత్రుని పగలగా నాడు కలుగు పుత్రోత్సాహము తండ్రికి తత్సమ
0: సుమతి.
1: కాబట్టి తండ్రి అది అప్పుడు ఆనందపడ్డాను. ఆ ఆనందంలో పిల్లలు బాగా చాలా ఆనందం, సంతోష సమయం అది. ఆ సమయం మీతో పంచుకున్నాను. తర్వాత మొన్న క్యాంపస్ సెలెక్షన్ ఉంది మా పాప మనోరాలు బాంబేకి వచ్చేసింది, అది కూడా సంతోషంగా అనుకున్నాం మా బాబు.
0: చాలా సంతోషం అండి, మీతో చాలా రోజుల తర్వాత మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ హెల్త్ జాగ్రత్త, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ అండి.
1: థ్యాంక్ యూ.
0: Yes, friends, we have next caller on air. Let's see. Hello. Hello.
2: Hello.
0: Namaste.
2: Voice sir, get out late, Deepa madam.
0: Ippudu vastundandi Meher Baba garu.
2: Avana varutundandi. Good evening madam, Deepa garu.
0: Good evening andi, cheppandi.
2: Om Shanti, namaskaram andi. Naa peru Polchetti Meher Baba, Jubilees nunchi maatladutunnanandi.
0: Cheppandi.
2: ఇకపోతే సంతోషం అంటే మేడం, ఫ్యామిలీతో సంతోషం అంటే మేడం, మేము ప్రతి నెలా

0: 1వ తారీఖున ఊర్లో ఉంటాం మేడం. మా దేశం వెళ్తాం, దేశం అంటే ఆంధ్రదేశం అండి. అది ఇది ఒకటి అనుకుంటే, ఒకప్పుడు ఆంధ్రదేశం నేను పెన్షన్కి వెళ్తానండి. 1వ తారీఖున ఏం చేస్తామంటే అండి, నాకు ఈ నలుగురు మనవళ్ళు, ముగ్గురు మనవరాళ్ళు, ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు అబ్బాయిలు ఉన్నారండి. ముగ్గురు అబ్బాయిలు అయితే ఇంటి దగ్గర ఉంటే ఉంటారు, లేదా లేదండి. ముగ్గురు కోడళ్ళు, ఏడుగురు మనవళ్ళతో అండి పొద్దున టిఫిన్ చేస్తామండి. ముగ్గురు కూడా మూడు రకాలు ఉంటాయండి, ఒకే చోట కూర్చుని టిఫిన్ చేస్తామండి. మధ్యాహ్నం భోజనానికి పిల్లలు ఉండరండి, స్కూల్కి వెళ్ళిపోతారండి. ఇంకా మా ముగ్గురు కోడళ్ళు, నా భార్య అమ్మని, నేను కూడా కూర్చుని భోజనం చేస్తామండి. సాయంకాలం మళ్ళీ అదే విధంగా పొద్దున ఈవినింగ్ కూడా భోజనం చేస్తామండి. 7 o'clock కి, ఇంకా 7:30 కి బయలుదేరి 8:30 కి ట్రైన్ అండి, మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తాం మేడం. చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఆ మాటలు ఈ మాటలు చెప్పుకుంటా ఉండండి తాతయ్య, ఉండండి తాతయ్య, ఈ రోజుకి ఉండండి నానమ్మ అంటారండి పిల్లలు. కానీ వెంటనే ఇంకా బయలుదేరి వచ్చేస్తామని చాలా సంతోషంగా ఉంటుంది. 1వ తారీఖు నాడు అండి మగైతే.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి, నైస్ టాకింగ్ టు యూ అండి.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్
1: యూ. నెక్స్ట్ కాలర్ ఆన్ ఎయిర్, లెట్స్ సీ. హలో, నమస్తే అండి. బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను, బాగున్నాను.
1: చెప్పండి.
2: ఇవి ఇవన్నీ మెమరబుల్. మా కాల్ కలిస్తే మహానందం అంతే కదా కదా.
1: అవునండి,
2: మరి మాకు ఎంతో ఉంది కదా కనెక్షన్ మా రేడియోనే మాకు. అయితే ఇప్పుడు మనకి చిన్నప్పుడు మన ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ పాలన, అమ్మ లాలన, నాన్న పాలన ఆనందం. తర్వాత కొంచెం ఊహొచ్చాక అత్తయ్యలు, అన్నయ్యలు, ఇంట్లో తమ్ముళ్ళు అందరితో అదొక మెమరబుల్ అన్నమాట. స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, ఇంకా తర్వాత ముఖ్యంగా మన లేడీస్ మ్యారేజ్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ జరిగితే అది ఇంకా ఆనందం కదండి. తర్వాత అమ్మ అని పిలిచావనంటే చాలు, ఎంత మురిచిపోతాం కదా. అలా 1/1 అనమాట మన జీవితం, లైఫ్ ఇది. ఇప్పుడు గ్రాండ్ చిల్డ్రన్ తో కాబట్టి ప్రతిదీ ఆస్వాదించాలండి లైఫ్ లో. దగ్గర ఉన్నప్పుడే కదా పిల్లలతో మనం టైం స్పెండ్ చెయ్యాలి.
1: అవునండి,
2: వాళ్ళు ఎక్కడో ఉండి మనకి టైం లేదు అని అంటే కాదు కదా. కాబట్టి ఫ్రెండ్స్ అనే కాదు, పిల్లలని, రిలేటివ్స్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ఎవరైనా దూరం ఉన్నా కనీసం పలకరిస్తుంటూ మనం మాట్లాడుకుంటే అదే మెమరబుల్ డేస్ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరి మీతో మాట్లాడుకుంటున్నాం కదా చాలా హ్యాపీగా.
1: థ్యాంక్ యూ. హలో,
3: హలో,
1: నమస్తే అండి.
3: నమస్తే, శుభ సాయంత్రం మేడం గారికి.
1: నమస్తే మీకు కూడా అండి. చెప్పండి, మీ లైఫ్ లో మీరు బాగా సంతోషపడ్డ సిచ్యువేషన్స్.
3: మేడం, కేరమే ఉస్మాన్ గారు. అయితే నా మెడికల్కు నా మన్మంది మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందంటే మేము చాలా హ్యాపీ అయింది మేడం. లాస్ట్ 2 ఇయర్స్ కింద ఫ్రీ సీట్ వచ్చింది, అక్కడ మంచి ర్యాంక్ వచ్చింది అనమాట. దాని మీద ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకోటి నాకు చిన్న 2వ మన్మడము ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేది, మంచి మార్క్స్ పాస్ అయ్యి మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, నేను చాలా హ్యాపీ ఉంది. వాడు ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు
1: అనమాట. చాలా మంది ఇప్పుడు మనతో మాట్లాడినప్పుడు జనరల్గా ఏంటంటే మనం బేసిక్గా సంతోషంగా ఉన్నాము అంటే కుటుంబ వ్యవస్థ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది అందరి మాటల్లో వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు అనేది వాళ్ళ మాటల ద్వారా మనం ఊహించుకోగలుగుతాం కదా. సో అంటే ఒక ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీ వ్యవస్థని మనం కంపేర్ చేసినట్లయితే నెలకొక్కసారి ఊరికెళ్ళి అక్కడ నేను కుటుంబం మొత్తంతో కూర్చొని మనవళ్ళు మనవరాలు అందరితో కూర్చొని ఇన్ని తరాలను ఆయన చూశారు. అలా మనం కూడా ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ కూడా తల్లి తండ్రి ఇంట్లో ఉన్న ఒక బేబీ కావచ్చు, ఇద్దరు బేబీస్ కావచ్చు, ఆ నలుగురు లేదా ముగ్గురు కూర్చొని ఒకచోట కూర్చొని మాటలు మాట్లాడుకుంటూ తింటే ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. వెల్, మరి మీ లైఫ్లో మీకు బాగా హ్యాపీనెస్నిచ్చిన సిచ్యువేషన్ ఏంటి అని నేను అడిగాను. బోల్డ్ అని కాల్స్ అలా వస్తూనే ఉన్నాయి, బట్ స్టిల్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ గాన ఐ విల్ టేక్ దెమ్. సో స్టే విత్ మీ.

0: ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: ఐదు దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: వెల్కమ్ బ్యాక్ 7:42 స్టూడియో క్లోకలి ఫిలి షోస్. సో మీరు చాలా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ గురించి నాతో మాట్లాడమని నేను చెప్పాను. మరి నాతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, ఎవరు చూద్దాం. హలో
1: సంధ్యా వందనం అండి. దీపా నిదాన కవి గారు
0: నమస్తే అండి. కేమ్ చో?
1: మజామా మజామా. తామే కేమ్ చో?
0: మజామా. యా చెప్పండి.
1: అయితే నేను మీరు మీరు మమ్మల్ని అడిగారు, అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్త జిజ్ఞాస వల్ల సంతోషమా, ఒక్కోసారి సహనం తప్పిపోయి కోపం వస్తుందా? అది కావాలి మనకు, ఆ తృప్తి కావాలి.
0: అంతే, అది ఏదైనా కావచ్చు, ఫైనల్ గా అది నా బిడ్డలనే కాదు, ఏ చిన్ని బిడ్డల్ని చూసినా కానీ వాళ్ళు నిష్కల్మషంగా ఉంటారు, వాళ్ళు ఏది కూడా కావాలని జరగదు.
1: జరగదు. ఆ అల్లరి లోపల కూడా మనకు తెలియలేని సహనము మొత్తం కేంద్రీకృతం అయిపోయి మన శరీరం లోపలికి వచ్చేసి ఆ సహనం తోటి ఇంకా పిల్లల్ని గద్రించుకుంటా మళ్ళీ ప్రేమిస్తా ఉంటాం.
0: ఆఫ్ కోర్స్ yes కదా.
1: అయితే ఇంకోటి ఏంటంటే, మీరు పాటేశారు కదండి, ఇది మన సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మ.
0: అవును,
1: సరే సగం బలమే కాదు పూర్తి బలం అని అనుకుంటా. మళ్ళా అదే పాటలో ఒక చిరణంలో కవి ఏమంటాడంటే, ఆ ఆశలు ఉన్నా అడి ఆశలు ఉన్నా ఒక క్షణమైనా కాలం ఆగదుగా,
0: సాగే జీవితం క్షణమైనా
1: ఆగదు కదా. అయితే మనది కూడా, అంటే ప్రశ్న మీరు ఏంటది కానీ కాదు, నేను ఆలోచించుకుని ఏంటంటే మనకు కూడా ఈ గాడుపు వచ్చినప్పుడు చల్లగా శరీరానికి తగిలినప్పుడు ఆయం అనిపిస్తుంది, మళ్ళీ అదే రానప్పుడు చికాకు అనిపిస్తుంది. అంటే మన మన జీవితంలో కూడా, మన కుటుంబంలో కానీ, మన ఉంటున్న పరిసరాలు

0: పర్సన్స్ తోటి హ్యాపీనెసెస్ వస్తాయండి. వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెసెస్ ని మనం సంతృప్తిగా ఆ పూట పూర్తిగా ఎంజాయ్ చేసేసుకొని జ్ఞాపకాలలో మళ్ళీ మీరు అన్నారు జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను నిమ్మరేసుకోవాలండి అంతే.
1: ఎగ్జాక్ట్లీ.
0: అయితే ఆ జ్ఞాపకాలను నిమ్మరేసుకుంటున్నాను నేను కూడా. ఇంకోటి అంటే నాకు మీరు ఒక్కోసారి ఒక ప్రశ్న చేసినప్పుడు దాని లోపలికి లోతుకి వెళ్ళేసి ఒక పర్యవేక్షణ చేసుకుంటా, పోస్ట్ మార్టం చేసుకుని కాల్ చేస్తాను నేను. అందుకేనండి, హ్యావ్ ఏ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి ఏంటంటే మీరు గివప్ చేసుకున్న సాంగ్స్ లో ఒక పర్టికులర్ సాంగ్ ఒకటి రెండు ఏది మన కిటకిట తలుపులు అన్నయ్యండి, లేకపోతే శశివదనే శశివదనే. హ్యావ్ ఏ గ్రేట్ డే, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. వెల్ సో జనరల్గా సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా అనేది కవి రాశాడు, బట్ సంతోషంతో పాటు సహనం అనేది మనకి ఎలా వస్తుంది అనేది మనకు నిజంగా తెలీదు వెన్ కమ్స్ టు బేబీస్. చిన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి మనం తల్లిదండ్రుల దగ్గర చిరాకు పడే మనము, ఆడవాళ్ళకి భూమాతకు ఉన్నంత ఓర్పు ఉంటుంది అంటారు చూడదు, అది మన బిడ్డల రూపంలో వాళ్ళు మనల్ని అసహనానికి గురి చేసినప్పుడు అప్పుడు మనం శాంతియుతంగా బిహేవ్ చేయగలిగితే దెన్ వీఆర్ రియలీ ఎంజాయింగ్ అవర్ మదర్హుడ్ అని. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, సో మీ లైఫ్లో మీరు బాగా సంతోషంగా ఉన్న డేస్ ఎవరితో గడిపారు? కాల్ మీ ఆన్ 2323-4821 అండ్ 2323-0030-2970-4715 ఆర్ మై నెంబర్, స్టే విత్ మీ.

జనరల్గా మనకు కోపం వచ్చినప్పుడు మనకు నచ్చిన వ్యక్తులు, మనకు చాలా కావాల్సిన వ్యక్తులని మనం బాధ పెడతాం. కాకపోతే అది ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి మనం చేస్తాం తప్ప మనకేదో వాళ్ళ పైన నెగిటివిటీ ఉంది అన్నట్టు కాదు. అండ్ అలా ఏదైనా సిచ్యువేషన్స్ జరిగినా కూడా మనము వాళ్ళతో మనం గడిపిన ఒక ఆనందమైన సిచ్యువేషన్ని గుర్తు తెచ్చుకుంటాం, లేకపోతే వాళ్ళు మనకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన సిచ్యువేషన్స్ని గుర్తుకు తెచ్చుకొని ఓకేలే అని చెప్పి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా మనము కాస్త తగ్గైనా సరే వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాం. దట్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ మన రిలేషన్షిప్స్ మన బిల్డప్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కుటుంబంలోనే కాదు, మన ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, ఎక్కడైనా సరే చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు అవి అంత భూతద్వంలో పెట్టి చూడకుండా మన సంతోషాన్ని వాళ్ళ సంతోషంలో వెతుక్కోవాలి, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు మన సంతోషంలో వెతుక్కునేలా చేయాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ హెల్లో రెయిన్బో టుడేస్ డే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత ఉన్నప్పటికీ భారత్ అభివృద్ది పథంలో బలంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ఢిల్లీలో జరిగింది. వికసిత్ భారత్ అనే ఉమ్మడి లక్ష్యాన్ని సాకారం చేయడానికి కేంద్రం, రాష్ట్రాలు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. దేశాభివృద్దికి విద్య, వైద్యమే బలమైన పునాదని నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ది నమూనాను నీతి ఆయోగ్లో వివరించారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ది, ప్రపంచస్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమని ముఖ్యమంత్రి అన్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం తర్వాత ఇరువురు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి మోదీని కోరారు. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో సమావేశమయ్యారు. మెట్రో రైలు విస్తరణకు అనుమతులపై కేంద్ర మంత్రితో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. వీటితో పాటు మూసీ ప్రక్షాళన, పట్టణాభివృద్ది సంబంధిత ప్రాజెక్టులపై కూడా వీరిరువురు చర్చించారు. భూసేకరణ, ఆర్ఎండ్ఆర్ అటవీ అనుమతులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ జాతీయ, రాష్ట స్థాయిలో ఆందోళనలు చేపట్టనున్నట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుందని వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు రావడానికి కీలకమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకు అడ్డంకిగా మారిన న్యాయపరమైన సమస్యలను అధిగమించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. రాజస్థాన్ జైసల్మేర్ జిల్లా రామ్గఢ్లో 20 కిలోవాట్ల ఎఫ్ఎం ట్రాన్స్మీటర్ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు వర్చువల్గా ప్రారంభించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: Welcome back. Good evening once again, all the listeners. You are tuned to Akashwani Hyderabad FM Rainbow 101.9 low. తెలంగాణకి స్వాగతం పలుకుతోంది ఆర్జే డాక్టర్ దీపాని దానకవి. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే యోధుల నృత్యం. కాకతీయుల కాలంలో సైనికులను యుద్ధానికి సన్నద్ధం చేయటానికి, వారిలో వీరత్వాన్ని నింపడానికి ఈ నృత్యాన్ని ప్రదర్శించేవారట. పరమశివుణ్ణి ఆరాధిస్తూ ప్రదర్శించే ఈ యోధుల నృత్యం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక. అదే పేరిణి శివతాండవం. ఇది తెలుగువారి ప్రాచీన శక్తివంతమైన నృత్యకళ. ఇవాళ మనం పేరిణి నృత్యం గురించి తెలుసుకోబోతున్నాం. స్టే విత్ మీ.

వెల్, కథన రంగానికి బయలుదేరే ముందు శివయ్య ఆశీస్సులు ఆయన శక్తిని ఆవాహనం చేసుకోవటానికి పేరిని తాండవం చేసేవారట ఆనాటి యోధులు. అందుకే దీన్ని యోధుల నృత్యం అని పిలుస్తూ ఉంటారు. కాకతీయుల కాలంలో ఓ వెలుగు వెలిగిన ఈ ప్రాచీన నృత్య రూపం కాలక్రమేణా ప్రాభవం కోల్పోయింది. కళ్ళతోటే వీర రౌద్ర రసాలు పలికించే ఈ నృత్య రూపంలో శరీర కదలికలు వేగంగా ఉంటాయి. దీని పునర్వైభవం కోసం ఎందరో నృత్యకారులు ఇప్పుడు శ్రమిస్తూ ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమందికి చేరువైన కళాకారులు, పేరిని నృత్య కళాకారులు చాలామంది ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నారు. మాట్లాడుకుందాం, స్టే విత్ మీ.

నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పేరిణి నృత్యం అనేది ఈ కళకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఓరుగల్లు సమీపంలో ఉన్న రామప్ప దేవాలయంలో ఉన్న శిల్ప కళలు మనం గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మూత దీనికి సంగీతం. ఈ నాట్య కళాకారులందరూ నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది అని అందరూ అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఆంధ్రనాట్య పితామహులుగా పిలువబడే ఆచార్య నటరాజ రామకృష్ణ గారి కృషితో మళ్ళీ ఈ నాట్యం వెలుగులోకి వచ్చింది. పేరిని నృత్యం చేసే ప్రతి వ్యక్తి శివుణ్ణి

తనలో ఆవహించుకొని ఆవేశంతో నృత్యం చేస్తాడు. మేళవింపు విధాన పేరిణికి అతి ముఖ్యమైనది. ఓ పరమశివ, నాలో శివశక్తిని ప్రవేశింపచేసి నా శరీరాన్ని పవిత్రమునరించి నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఈ నర్తనాన్ని ప్రారంభించాలి. ఈ ప్రారంభమే నృత్యకారుల్లో ఆవేశపరుస్తుంది. ఆవేశంతోనే నృత్యకారుడు పేరిణి నృత్యాన్ని శివతాండవ నృత్యంగా మలుచుకుంటాడు. పేరిణి తాండవం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పురుషుల చేత చేయించబడుతుంది, రెండవది స్త్రీల చేత చేయించబడుతుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియజేస్తూ ప్రదర్శించే నర్తననే ఈ పేరిణి శివతాండవం. అందుకే దీన్ని వీరనాట్యం అని కూడా చెప్తారన్నమాట. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

కాకతీయుల కాలంలో ఆరాధన నృత్యాలు చాలా ప్రచారంలో ఉండేవట. ఇవన్నీ శివపరంగా పశుపతి సాంప్రదాయానికి అనువుగా ఉండేవట. నాటి పశుపతులు సంగీత నృత్యాలతో శివుణ్ణి పూజించేవారట. అవి కాలానుగుణంగా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి సమయంలోనూ ప్రదర్శింపబడేవట. ఇవి మూల విరాట్టుకు ఎదురుగా ఉన్న నాట్య వేదికలో ప్రదర్శింపబడేవి. అలాంటి నాట్య వేదికలు ఈనాటికి వరంగల్ కోటలోను, హనుమకొండ 1000 స్తంభాల గుడి అందులోని ముఖమండపంలోను, పాలంపేట రామప్ప దేవాలయంలో కూడా మనం చూడొచ్చు. ఇక మాచర్లలో ఉన్న శివకేశవ దేవాలయాల్లో దేవతామూర్తుల ముందు పేరిని నృత్యాన్ని భక్తిభావంతో ప్రదర్శించేవారట. అంతేకాదు శైవ క్షేత్రాలైన కోటప్పకొండ, శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలలో శివరాత్రి మహోత్సవాలలో పేరిని నృత్యానికి సంబంధించిన కొన్ని జతులు ప్రదర్శింపబడేవట. ఈనాటికి మాచర్ల సమీపంలో ఉన్న కారంపొడి గ్రామంలో పల్నాటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరుల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరిలో జరుగుతుందట. అక్కడ వీరుల అందరికీ దేవాలయాలు ఉన్నాయట. ఆ ఉత్సవాల్లోనూ చాలామంది ఈ పేరిని నృత్యంలోని కొన్ని జతలు ప్రదర్శింపబడుతూ ఉంటాయట. ఆ నృత్యాల్లో మహా ఉత్తేజంగా ఉండే వాళ్ళు చాలామంది ఈ పేరిని నృత్యాన్ని ప్రదర్శిస్తారట. అలాగే ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేయటంతో పాటు ఆ పేరిని నృత్యము ఉద్రేకపూర్వకంగా ఉండేదట. పూర్వ వీరుల ఔన్నత్యాన్ని చాటేవి ఈ పేరిని నృత్య ప్రదర్శనలు. నిజానికి అవన్నీ కూడా జానపద నృత్యంగా కనిపించినా కూడా అది శాస్త్రీయ నృత్యంగానే కనిపించేది. వీరుల ప్రతిమలకు ఎదురుగా నిలబడి సాంబ్రాణి ధూపంతో మునిగిపోయి సన్నాయి వాయిద్యాల వీరంగంతో ఉత్తేజం పొంది ఈ పేరిని జతుల నృత్యం చేసి ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేసి ఉద్రేకపరిచే విధంగా ఉంటుందట ఈ పేరిని నృత్యం. మాట్లాడుకుందాం, స్టే.

నృత్యానికి ఆదరణ చాలా తక్కువైపోతున్న రోజుల్లో నటరాజ రామకృష్ణ గారి ప్రభావంతో ఆయన చలువతో ఇప్పుడు చాలా బాగా పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందరికీ అందుబాటులోకి వచ్చింది పేరిణి నృత్యం. ఇదంటూ ఒక నృత్యం ఉంది, ఇదంటూ ఒక నాట్య ప్రదర్శన ఉంది అని వరంగల్ జిల్లాలో చాలా ఎక్కువగా ఈ పేరిణిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆగ్రహోద్రోకుడైన శివుని పేరిణి ఈ తాండవాన్ని చూస్తే ముల్లోకాలన్నీ భయంతో వణికిపోయేవట ఒకప్పుడు. సో అలాగే ఇప్పుడు సామాన్యులు, కళావిరుచి ఉన్నవాళ్లే కాదు, ఏకంగా ప్రధాని మోదీ గారు సైతం ప్రశంసించారట. ఇద్దరు వ్యక్తులు 25 సంవత్సరాలు నిండకుండానే 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చారు. సూర్యపేటకి చెందిన ఈ ఇద్దరు కవులు గరిణి సాయి, సంతోషులు. సో వీళ్ళు పేరిణి నృత్యాన్ని 2 సంవత్సరాల వయస్సు నుంచే నేర్చుకున్నారట. పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి సూచనలతో నృత్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకోవడానికి వాళ్ళు హైదరాబాద్ కూడా వచ్చారట. చదువుతో పాటు ఆంధ్రనాట్యంలో మాస్టర్స్ పూర్తి చేసి బంగారు పతకాన్ని అందుకున్నారు ఈ ఇద్దరు అన్నతమ్ములు. అంతేకాకుండా 2020 సంవత్సరంలో మలేషియా నుంచి వచ్చిన పేరిణి రాజ్కుమార్ ఈ అన్నతమ్ముల ప్రతిభను గుర్తించి తన వద్ద శిష్యులుగా చేర్చుకున్నారట. అప్పటి నుంచి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించే ప్రతి వేడుకలో ఆయనతో కలిసి ప్రదర్శన ఇచ్చేవాళ్ళట వీళ్ళిద్దరు. సో మాట్లాడుకుందాం స్టెప్.

పేరిణి నృత్యం అనేది స్త్రీలకు కూడా ఇప్పుడు అప్లికబుల్, స్త్రీలు కూడా ఇప్పుడు చేస్తున్నారు. ఒకప్పుడు పురుషులు మాత్రమే చేసేవాళ్ళు. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియజేస్తూ ప్రదర్శించే నృత్యాన్ని పేరిణి శివతాండవం అంటారు. దీన్ని వీరులు చేస్తే అది వీరనాట్యం అని పిలిచేవారు. అయితే ఇప్పుడు అమ్మాయిలతో కూడా చేస్తున్నారు. దీన్ని పేరిణి లాస్యం అని పిలుస్తూ ఉంటారన్నమాట. సో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చాలా ఆరాధనాపూర్వకంగా చేసే ఈ పేరిణి నృత్యం వరంగల్ జిల్లాకి బాగా మకుటాయమానంగా నిలిచింది. ఇక ఆ తర్వాత అక్కడి వాస్తు శిల్పకళని చూసినట్లయితే అక్కడ కూడా ఈ పేరిణి నృత్యానికి సంబంధించిన ఎన్నో ఆనవాళ్ళు మనకి కల్పిస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ తెలంగాణ టుడే, అండ్ తెలంగాణలో భాగంగా మనము పేరిణి నృత్యం గురించి, ఆ నృత్య కళాకారుల గురించి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు చాలామంది ఇప్పుడు ఉన్నారు, వాళ్ళ కొంతమంది గురించి మనం మాట్లాడుకున్నాం. స్టే విత్ మీ.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome back and good evening once again all the listeners. You are tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9 Rimjim Hyderabad with your jog Dr. Deepa Nidan Kavi. Well, సో బంధాలు బంధుత్వాల గురించి మనం మాట్లాడుకుంటే చిన్నప్పుడు మనం ఏ చిన్న పని చేసినా కూడా మనకు చిన్న చిన్న ఆనందాలు చాలా దక్కేవి అనిపిస్తోంది. అవన్నీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన జ్ఞాపకాల దొంతరలోకి వెళ్ళిపోయాయి. లైక్ ఒక ఫోటో ఆల్బమ్, మనం ఒక చిన్న ఫోటోని తీసుకుంటే అప్పుడు కొత్త కొత్తగా ఫోటో తీసుకున్నప్పుడు ఒక వారం రోజుల వరకు దానిపైన ఒక క్రేవింగ్ ఉంటుంది. ఆ జ్ఞాపకాలన్నీ మనల్ని కట్టిపడేస్తూ ఉంటాయి. సడన్గా కాలానుగుణంగా ఆ జ్ఞాపకాలు కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈ కాంక్రీట్ జంగిల్ లైఫ్లో మనందరం కూడా ఈ గజిబిజి లైఫ్లో పడిపోయి అసలు బంధాలు బంధుత్వాలు స్నేహాలు కుటుంబ విలువలు ఇవన్నింటినీ ఎంతవరకు మనము మన బ్రెయిన్లో పెట్టుకుంటున్నాం, ఎంతవరకు నిజంగా ఆ గడిచిన రోజులు మన బ్రెయిన్లో తిరుగుతున్నాయి, ఇప్పుడు అలా ఎందుకు లేము అని ఎంతమంది ప్రశ్నించుకుంటున్నారు. మాట్లాడుకుందాం. స్టే విత్ మీ.

జనరల్గా మన బంధాలు ఏవైనా సరే నిలవాలంటే మనకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా క్షమించే గుణం ఉండాలి. మనకు నిజంగా ఆ బంధుత్వం కావాలి అనుకుంటే ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమ కావాలనుకున్నాం అనుకోండి, ఒకరిపైన ఒకరికి నమ్మకం ఉండాలి. నిజంగా అక్కడ మనం ఉండాలి, ఆ నలుగురితో మనం కలిసి ఉండాలి అని అంటే చిరునవ్వుతో కూడిన పలకరింపులు ఉండాలి. ఇందులో ఏదైనా మనం నిర్లక్ష్యం చేసినా కూడా ఆ బంధంలో బలం లేకుండా పోతుంది, ఆ బంధుత్వానికి విలువ లేకుండా పోతుంది, కోపాలు అందరికీ వస్తాయి. కొన్ని సందర్భాల్లో దాని భావ వ్యక్తీకరణ అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఎదుటి వ్యక్తిని ఎంత స్థాయిలో హర్ట్ చేశాము అన్నది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఆ ఎదుటి వ్యక్తి కూడా అర్థం చేసుకొని, సరే తనతో నేను గడిపిన మధుర క్షణాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఇక్కడున్న ఈ చిన్ని గాయాన్ని మనం మానుకోవచ్చు మాన్పుకోవచ్చు అని అనుకుంటేనేమో ఆ బంధం అక్కడ నిలబడుతుంది.

లేదు నేను అసలు ఇంకా భరించలేను అన్న చోట ఆ బంధంకి విలువ ఉండదు, ఆ బంధుత్వానికి అస్సలు సమాధానం ఉండదు, బలం లేకుండా పోతుంది. మాట్లాడుకుందాం, స్టే.

జనరల్గా మన మనిషి జీవితంలో రక్త సంబంధాలు కావచ్చు, అనుబంధాలు కావచ్చు, వాటిని మాటలతో కాక మనసుతో నిలబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. కన్నీన తుర్చేవాడు బంధువు అయితే కన్నిటికి కారణం కాని వాళ్ళు ఆత్మీయులు ఉంటారు. కానీ ఇప్పుడున్న ఈ కాలంలో బంధాలు బంధుత్వాలు మన దగ్గర డబ్బులున్నంత వరకు మాత్రమే. మన ఎదుగుదల చూస్తే సహించని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బంధం విలువ తెలియని వాళ్లకు మన స్థానం ఎంత గొప్పదైనా సరే మనం దిగజారిపోవాల్సిందే. బంధాలు విడిపోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు, కానీ తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. ఒక వెల కలిసిన అది పాత రోజుల్లాగా అస్సలు ఉండదు. ఒకవేళ మనం కలిసి ఉన్నా కూడా పాత రోజుల్లో మనం కలిసి ఉన్నట్టు అంత హాయిగా అంత హ్యాపీగా ఉండలేకపోతారు. సో ఐ ఆల్వేస్ సేస్, చెడుని మీ చెవికి దూరంగా ఉంచండి, మంచిని మీ పెదవుల ద్వారా 10 మందికి పంచండి. విత్ దిస్ నోట్ యువర్ జ్యోతి ఆఫీషియలీ సైనింగ్ ఆఫ్ టుడే షో. సీ యువర్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ డూ స్టే ట్యూన్ టు ఆకాశవాణి.